శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు 8వ తేదీ, శనివారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 18 సెకండ్లు. శుభోదయం.

0: unrest involving both protesters and security forces. In badminton, Indian shuttler Ashmita Chaliha will face compatriot Rakshita Ramraj in the women's singles semi-finals of the Korea Masters Super 300 tournament in Assam this morning. Ashmita Chaliha and Rakshita Ramraj won their respective quarterfinal matches to advance to the semi-finals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు.

ఖండ పరశుద్ధారుణోద్రవిణ ప్రద దివస్పృత్ సర్వదృక్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రమ గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి వ్యాఖ్యానం వింటారు.
1: కష్టే ఫలియని ఆర్యోక్తి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని అభ్యుదయ కవి వరేణ్యుడైన శ్రీశ్రీ తన మహాప్రస్థాన కావ్యములో పేర్కొన్నాడు. ఈనాటి శ్రమ రేపటి సౌఖ్యమునకు మూల కారణమవుతుంది. శ్రమించుటలో గల హాయి అనిర్వచనీయము. పల్లీ జీవనములో శ్రామికుల కోలాహలమును మనము కనులారా చూడవచ్చును. ఒకవైపు కర్షకులు, మరొక వైపు కార్మికులు, వివిధ కులవృత్తుల వారు, కుటీర పరిశ్రమల వారు ప్రతినిత్యము శ్రామికులై ధార్మికులై ప్రపంచ ప్రగతికి దోహదపడుచున్నారు. కృషీవులుడోను కావ్యములో కవికోకిల దువ్వూరు రామిరెడ్డి గారు పిండి కులదిగ రొట్టెయోపిన విధాన కష్టపడుము కృషీవలా కలుగు ఫలము ఉత్త ఆశల కన్న మేలుద్యమంబు అని పలికి శ్రామిక శక్తి ప్రాధాన్యతను గూర్చి విశదీకరించి ఉన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దల మాట. కష్టించి పనిచేయుట ద్వారా దుర్భిక్షము ఎప్పుడూ ఏర్పడదు. ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటే అలుపు సులుపేముంది అని ఒక సినీ కవి శ్రమశక్తి ప్రాముఖ్యతను వివరించారు. ఆబాల గోపాలము శైశవము నుండి వృద్ధాప్యం వరకును నిత్యము ఆటపాటలలో లీనమై కష్టమును మరచి ప్రకృతిలో పరవశత్వమును పొందుచున్నారు. శ్రమైక జీవనమే పరమానందదాయకము. సహస్ర వృత్తుల వారు శ్రమయేవ జయతి అను స్ఫూర్తితో ప్రతి క్షణము ప్రవర్తించినచో ప్రపంచ ప్రగతి సుసాధ్యమవుతుంది. హాలికులైననేమి కందమూలక ఉద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అని మహాకవి అయిన బమ్మెర పోతనామాచ్యుల వారు తెలియజేశారు. భార్యాపిల్లుల పోషణార్థమై హాలికులైననో తప్పులేదని సూచించారు. శ్రామికులు ధార్మికులై ధరిత్రి ప్రగతికి ఎల్లవేళలా పాటుపడుతుంటారు. కల్లా కపటం లేకుండా కార్మికులు లోక కళ్యాణమునకై తమ శ్రమశక్తిని ధారపోస్తుంటారు. వీరు తమ మనుగడ కొరకు కాక పరోక్షముగా ప్రపంచ ప్రగతికి ప్రధాన కారకులగుచున్నారు. ఎల్లప్పుడూ కష్టపడుటకే మనం ఇష్టపడవలను. ఆ విధానమే మన కలిమికి బలిమికి కారణమగును. సోమరితనమును అలవాటు పడినచో మానసికముగా ఆర్థికముగా శారీరకముగా మనం బలహీనమగుదుము. పుష్టిని తుష్టిని సమకూర్చున్నది శ్రమయే. గ్రామీణులలో ఎక్కువ మంది కృషీవలులై పగలంతయు కష్టించి పనిచేసి రాత్రంతయు ఆదమరిచి నిదురించి ఆరోగ్యవంతులై అభ్యుదయమును సాధించుచున్నారు. అతి విలాసవంతమైన జీవితమును కొరుకునుట విషాదాంతము కొరకేనుట సత్యము. ఉన్నంతలోనే తృప్తిపరుట మంచిది. అత్యాశకు పోయి అనర్ధములను కొనితెచ్చుకునుట మూర్ఖత్వము. పునాదులు లేని సౌధములు నిలువజాలవు. అట్లే శ్రమించకుండా ఏ మనుష్యుడు తన జీవనయానములో ప్రగతిని సాధింపలేడు. మట్టిలో నుండి ఏ మాణిక్యములు ఉద్భవించుచున్నవి. ఏ పుటలో ఏ పామున్నదో ఎవరు చెప్పగలరు? నిరుపేద కుటుంబముల నుండి వచ్చిన వారే అగ్రరాజ్యములకు అధ్యక్షులగుట మనం ఎరిగిన విషయమే. సంపన్నులు వ్యసనములకు బానిసలై బికారులగుటను సంఘమున మనం ఎన్నియో మారలు చుచుచునే ఉందము. శ్రమశక్తిని నమ్ముకున్నవారు సామాన్య స్థితి నుండి అసామాన్య స్థితికి ఎదుగుట కూడా అనుభవైక వేద్యమే. కావున ప్రతి మానవుడు శ్రామికుడై ధార్మికుడై విశ్వమానవ కళ్యాణమునకు తోడ్పడుట సర్వదా శ్రేయోదాయకం.

వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాలని అటు వ్యవసాయాధికారులు ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పంటల దిగుబడి విషయంలో అయితేనేమి, కోతల విషయంలో అయితేనేమి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ అదునులో ఏ పంట వేసుకుంటే దిగుబడి ఎక్కువగా

0: తీసుకునే దానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ముందుగానే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకొని పంటల్లో మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎట్లాంటి మెలకువలు పాటించాలి, ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా ఇవాళ చూస్తే వాతావరణ పరిస్థితులు చాలా వరకు కూడా విభిన్నంగా ఉన్నాయి, ముఖ్యంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తున్నాయి, అదుల్లో అదును వేసుకోవడానికి అవకాశం ఇస్తుంది, తీరా పంట చేతికి వచ్చేటప్పుడు చాలా వరకు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఎల్నినో ఎఫెక్ట్ అని కూడా మరి ఈ మధ్యకాలంలో వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకొని పంటలు వేసుకోవాలని చెప్పేసి వ్యవసాయం చేసేటువంటి రైతులకు తెలియజేస్తున్నారు. ఎల్నినో అంటే ఏంటి, ఎల్నినో ప్రభావము ఈ పంటల సరళిపై ఏ విధంగా పడేదానికి అవకాశం ఉందంటారు?
1: ఎల్నినో ప్రభావం అనగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంలో వచ్చే మార్పుల వల్ల మనకు ఎల్నినో లానినో అనే యొక్క పరిస్థితులు అనేవి రావడం జరుగుతుంది. ఎల్నినో పరిస్థితులు అంటే ఉపరితలం మీద ఉన్న గాలి కూడా వేడెక్కడం ద్వారా ఆ గాలి వేడి మనకు ఎక్కడైతే మనకి ప్రభావం ఉంటుందో అక్కడంతా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. లానినో ప్రభావం అంటే ఆ యొక్క ఉపరితలం మీద ఉన్న గాలులు చల్లబడడం ద్వారా మనకు సకాలంలో వర్షాలు రావటం, మనకు అదునులో మనకు వర్షాలు కురవడం అనేది జరుగుతుంది. మనకు భారత వ్యవసాయ పరిశోధన మండలి అలాగే భారత వాతావరణ శాఖ వారు కలిసి మనకు చెప్పిన పరిస్థితి ఏమిటంటే రానున్న పంటకాలంలో మనము కొన్ని వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉందని మనకు చెప్పడం జరిగింది. ఈ ఎల్నినో పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉష్ణోగ్రతలు పెరగడం అలాగే వర్షాల మధ్య వ్యత్యాసం అనేది ఉండడం, వర్షానికి వర్షానికి మధ్యలో దూరం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు వారి పంటలను ఏ విధంగా సాగు చేసుకోవాలనే అంశం గురించి కూడా వారు ఆలోచించాలి. అలాగే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కూడా వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం సాగు చేసే పొలాల్లో అలాగే ప్రదేశాల్లో మనకు తప్పనిసరిగా పంట అనేది రైతులు వేయడం బోర్ల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ వర్షాధారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షపాతం అనేది తగ్గుదల ఉండడం అనేది మనం గమనిస్తాము, అలాగే ఉష్ణోగ్రతలు హెచ్చుదల ఉండడం అనేది మనము గమనిస్తాము. అలాగే అధిక వేడికి భూమిలో ఉండే భూసారం అయితేనేమి, భూమిలో ఉండే తేమ శాతం అయితే కూడా తగ్గడం అనేది జరుగుతూ ఉంది. మనం ముఖ్యంగా సాగు చేసే పంటలైన వరి, కంది, పత్తి, మిరప మరియు కూరగాయల పంటల్లో ఈ యొక్క ప్రభావం వల్ల కొద్దిగా దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్ని యాజమాన్య పద్ధతులు మనము రైతులకు చెప్పినట్లయితే వాటి ద్వారా ఈ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తట్టుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు రెండు రకాల పంటకాలాలు ఉన్నాయండి, ఒకటి ఖరీఫ్ పంటకాలము, రెండవది రబీ పంటకాలము. ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో మనము ఖరీఫ్ పంటకాలాన్ని ప్రారంభించుకుంటాము, తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో రబీ కాలాన్ని మనము ప్రారంభించుకుంటాము. వాతావరణ శాఖ వారి హెచ్చరికల మేరకు జూను మాసము మరియు జూలై మాసంలో సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది. ఆగస్టు మాసము, సెప్టెంబర్ మాసంలో మనకు వర్షపాతం అనేది తగ్గి మనకు వేడి పరిస్థితులు అలాగే ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులు ఎక్కువగా గమనిస్తామని వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కనుక రైతులు జూన్ మాసంలో జూలై మాసంలో వర్షాలు పడ్డాయని వెంటనే సాగుకు వెళ్లకుండా ఆ వర్షపాతము ఎంతవరకు ఉంటుంది, ఎలా ప్రభావితం చూపిస్తుందనే విషయాల మీద ఆలోచించుకొని సాగుననేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. రైతులు వర్షపాతాన్ని గమనించి పంటలను సాగు చేసుకోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా జూను మాసము, జూలై మాసం, ఆగస్టు మాసాల్లో వర్షపాతం తగ్గినట్లయితే రైతులు తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అపరాలు కానీ, పప్పుధాన్యాలు అలాగే చిరుధాన్యాలు అయిన పంటలను మనం పండించుకున్నట్లయితే తక్కువ కాలంలో అవి మన పంటకు చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ కాల పరిమితి ఉన్న వరి కానీ, మిరప కానీ, కంది పంటలు కానీ వేసుకున్నట్లయితే పంట మధ్యలో మనకు వర్షపాతం తగినంతగా లేకపోవడం వల్ల

0: కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక రైతులు ఎప్పుడు కూడా వర్షపాతాన్ని నమోదు చేసుకున్న దాన్ని బట్టి మనం పంటలు వేసుకోవాలి. ముఖ్యంగా అధిక నీరు కావాల్సిన పంటలు కాకుండా తక్కువ నీటితో పండే 60-70 రోజులు, 90 రోజులు, 100 రోజుల్లో మనకు స్వల్పకాలికము మరి మధ్యకాలిక పంటలు వేసుకోవడం మంచిదండి. అందులో ముఖ్యంగా పప్పుధాన్యాలు అలాగే చిరుధాన్యాల సాగును చేసుకున్నట్లయితే ఉపయోగం ఉంటుంది. అలాగే చీడపీడల పరిస్థితి కూడా మనకు ఈ సంవత్సరం కొద్దిగా పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేడి పరిస్థితులు, ఉష్ణోగ్రత ఎక్కువైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి, వర్షపాతము అలాగే భూమిలో తేమ తగ్గిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మనము ఈ యొక్క చీడపీడలను గమనించి వెంటనే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనకు రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. పప్పుధాన్యాల్లో కానివ్వండి, మిరపలో కానివ్వండి, పత్తిలో కానివ్వండి, వరిలో కానివ్వండి, ఏ పంట అయినా సరే ఈ యొక్క రసం పీల్చే పురుగులు, ముందుగా మనం తామర పురుగుల గురించి చెప్పుకోవాలి, అలాగే పేనుబంక, రసం పీల్చే పురుగులు, ఇవన్నీ కూడా మనకు పంటకు హాని చేస్తాయి. అలాగే కొన్ని తెగుళ్ళు కూడా మనకు సంక్రమించడానికి ఆస్కారం ఉంది. వాటిల్లో ముఖ్యంగా భూమి ద్వారా వచ్చే అనేక రకాలైన వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ, ఎండు తెగుళ్ళు కానీ, ఇవన్నీ వచ్చి మన పంటలను కొద్దిగా నష్టపరచడం జరుగుతుంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితిని బట్టి, వర్షపాతము నమోదయ్యే పరిస్థితిని బట్టి రైతులు గమనించుకొని వాటికి తగ్గట్టుగా ముందస్తు కానీ సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్టయితే ఈ చీడపీడల బెడదను కూడా తగ్గించుకొని మనము కొద్దిగా రసాయనిక మందుల మీద మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.
1: ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే వాతావరణంలో మార్పులు చోటు చేసుకునేదానికి అవకాశం ఉంది, విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండేదానికి అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే వాతావరణ విభాగం వారు ఆ శాఖ తెలియజేయడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ ఏ పంటలు వేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి, అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఎన్నో హృదయాలు, ఒక బంధం, ఒక స్వరం, 34 ఏళ్ళ అనుబంధం. మార్కాపురం ఆకాశవాణి కేంద్రం. తరం మారినా, కాలం మారినా మారని అనుబంధం మన మార్కాపురం ఆకాశవాణి. శ్రోతలందరికీ 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

మీ ఇంటి సభ్యుడిగా, మీ హృదయమిత్రుడిగా 34 ఏళ్లుగా మీతో ప్రయాణిస్తున్న మార్కాపురం ఆకాశవాణి కేంద్రం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్చులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు 162.72 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటివరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1,108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని, ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396.40 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 1,504.88 కోట్ల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లో

0: జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందే మాతరానికి చట్టబద్ధ రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందే మాతర గేయానికి జాతీయ గీతం జనగణమణకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంటు చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. వందే మాతరం గేయానికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలని ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
0: తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 15న 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరపాస ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం, దేశభక్తి,

ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:00 ఉదయ కిరణాల కార్యక్రమంలో భర్తృహరి సుభాషిత వైశిష్టం గురించి శ్రీ సి పుండరీక శర్మ గారి వివరణ, సినిమా పాటలు వింటారు. 7:30 మృదుమధుర గీత మంత్రి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇంకా చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి జయంతి విశేషాలు తెలుసుకుంటారు. 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ప్రసారం. 8:30 ఈస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ, విజయవాడ కేంద్రం ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి జేవిఎస్ లక్ష్మి గారి కుక్కబుద్ధి కథానిక వింటారు. అనంతరం శ్రీమతి పి జయప్రద గారి స్నేహం కథానిక వింటారు. 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీ వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీ వింటారు. ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ఉదయం ప్రసారమే కార్యక్రమాల వివరాలు వింటారు. ఇక 6:30 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాస్. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:00 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాల గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గేయాలు వింటారు. రాత్రి 7:45 చిత్రమంజలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ప్రయోజనాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం మొదలైన అంశాలు వింటారు. ఇక రాత్రి 8:10 ఈ వారం పార్లమెంట్లో జరిగిన ముఖ్యాంశాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం చిలే వింటారు. రాత్రి 8:30 చిత్రమంజలో సినిమా పాటలు వింటారు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం చిలే వింటారు. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ప్రసారం.

11 గంటల 10 నిమిషాలకు మా ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డీ స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులు లేని విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein hamari nayi jo supercomputer hai, Param Pragya, AI-based supercomputer, 250 petaflops, one of the most powerful supercomputers in an academic environment, supported by the National Supercomputing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్ధమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా వర్తించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశం అవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి

0: వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: Ranjit Jaiswal, Bharatiya naukalu navikula bhadrata rakshana vishayamlo భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో, సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 38,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత్ శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈ వేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98 చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13 తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయకిరణాలు

0: ఈనాటి ఉదయకనాల కార్యక్రమంలో భర్తృహరి సుభాష్ వైశిష్టం గురించి సి పండరీక శర్మ గారి వివరణ, సినిమా పాటలుంటాయి. ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన్ మోటి మలా
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: భర్తృహరి సుభాషితాలకు సుభాషిత త్రిశతి, సుభాషిత రత్నావళి అనే మారు పేర్లున్నాయి. ఇది లఘుకావ్యాల కోవలో చేరింది. భర్తృహరి సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, ప్రామాణికలో లెక్కించదగినవాడు. ఇతని జీవితం, కాలం, కృతులు మొదలైన విషయాలను గురించి మనకు ప్రామాణికంగా తెలియడం లేదు. కొన్ని సంఘటనలను గురించి జనశ్రుతులు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. ఇవి కూడా ఒకదానితో ఇంకొక దానికి సంబంధం ఉన్నట్టు తోచదు. ఈ విషయాల బట్టి అతని ప్రామాణిక చరిత్ర తెలుసుకోవడం సాధ్యం కాదు. నీతిని ఉపదేశించడం భారతదేశంలో వేదకాలం నుండి ఉంది. సత్యం వద, ధర్మంచర మొదలైన వాక్యాలు ఇలాంటివే. రామాయణ, మహాభారతాలు, పురాణాలు నీతులను సోదాహరణ కథారూపములతో వివరించాయి. ఈ నీతి నియమాలతో సాంఘిక జీవనం సుఖమయమై ఐహికాముష్మ సౌఖ్యాలు ప్రజలు పొందాలనేదే భారతీయుల సిద్ధాంతం. అందుకే నీతిబోధకమైన గ్రంథాలు విశేషంగా రచింపబడ్డాయి. ఈ నీతియుత గ్రంథరాజాలలో ఈ సుభాషిత త్రిశతి అతి ప్రసిద్ధమైంది. ఈ గ్రంథంలో నీతి, శృంగార, వైరాగ్య శతకాలున్నాయి. భర్తృహరి ఆత్మగౌరవానికి ప్రాధాన్యాన్నిచ్చి ఎన్ని సంకటాలు వచ్చినా స్వాతంత్ర్య ఆత్మగౌరవాలకు భంగం రాకూడదని భావించాడు. ఈ విషయం ఇతని రచనా భాగాల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పట్టుదల, దృఢ ప్రవృత్తి, అభినవేశము, ప్రయత్నము మొదలైనవి మనుష్యులను మహోన్నతులను చేస్తాయి, సర్వకార్యాలను సాధింపచేస్తాయి. కార్యసాధనకు, ఆత్మగౌరవానికి ధర్మానుష్ఠానం, సాంఘిక సేవ, పరోపకారం, ధైర్యము, సచ్ఛీలము అత్యవసరము. అందుకే ఈ గుణాలన్నీ క్రోడీకరించి నీతి శతకాన్ని భర్తృహరి రచించాడు. ధర్మబద్ధమైన కామం కూడా ఉపయుక్తమైందే. ఇదే తృతీయ పురుషార్థంగా లెక్కింపబడుతుంది. ఈ పురుషార్థ సాధనకై శృంగారాన్ని వివరిస్తూ వ్రాసింది శృంగార శతకం. ఈ శృంగారం విచ్చలవిడిగా ఉండడానికి కూడా వీల్లేదని ఎన్నో ప్రమాణాలను చూపించాడు. భోగం అశాశ్వతమని, అనర్థదాయకమని బోధించి వైరాగ్యం వల్ల మనుష్యులు శాంతచిత్తులు, ముక్తులు అవుతారని, భగవదాశ్రయం వల్ల సర్వసుఖాలను పొందుతారని భావించి వైరాగ్య శతకాన్ని రచించాడు. ఇన్ని ఉత్తమ గుణాలు గల గ్రంథం కనుకనే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిని వహించింది. స్వదేశంలోనే కాక విదేశాల్లో మరీ ప్రసిద్ధిని అందింది. శ్రీ రమేశ్చంద్ర దత్ గారు తమ ప్రాచీన భారతీయ ఇతిహాసంలో భర్తృహరి శతకత్రయాన్ని గూర్చి పండితుడు వెల్లడించిన అభిప్రాయాలను ఉదాహరించాడు. ప్రొఫెసర్ లాసన్ భర్తృహరి సుభాషితాలు సంక్షిప్తాలు, సూత్రప్రాయాలు, అందుకే సర్వజనాదరణాన్ని పొందగలిగాయి, భారతీయ సాహిత్యంలో ఉత్తమ స్థానాన్ని అలంకరించాయి అని పొగిడాడు. ఈ విధంగానే మెక్డొనాల్డ్ పండితుడు, మోనియర్ విలియమ్స్ వంటి పాశ్చాత్య విద్వాంసులు బహువిధములుగా ఈ గ్రంథరాజాన్ని పొగిడారు. దీనికి అనువాద వ్యాఖ్యానాలు వ్రాసిన స్వదేశీయ విదేశ విద్వాంసులు చాలామంది ఉన్నారు. సంస్కృత వ్యాఖ్యాతల్లో మహాబలుడు, రామచంద్ర విభుధేంద్రుడు, ధనసారుడు, రామఋషి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తు ప్రభృతులు ప్రసిద్ధులైన సంస్కృత చరిత్రకారులు శ్రీకృష్ణమాచార్యులు పేర్కొన్నారు. వీరిలో ఔత్తరాహులకు రామఋషి పరమ ప్రామాణిక వ్యాఖ్యాత, దాక్షిణాత్యులకు ఆవంత రామచంద్ర విభుధేంద్రుడు పరమ ప్రామాణికుడు. శ్రీ రామచంద్ర విభుధేంద్రుడు సకల విద్యాపారంగతుడు, బహుశాస్త్ర నిష్ణాతుడు, కాంజులూరు నివాసి, శాండిల్స గోత్రుడు, 12వ శతాబ్దం వాడు. ఇతడు భర్తృహరి త్రిశతికి వ్యాఖ్యానం వ్రాయడమే కాక సుందరమైన విభాగాలు కూడా చేసిన మహనీయుడు. ఇతని వ్యాఖ్యానం సర్వోత్తమం, జగత్ప్రసిద్ధమైంది. తెలుగు అనువాదాల్లో ఏలకూచి బాలసరస్వతి మల్లభూపాలయం పేరుతో పూర్తి గ్రంథాన్ని అనువదించారు. వీరు 16వ శతాబ్ది

పదిహేడవ శతాబ్ది ప్రారంభానికి చెందినవారు. ఏనుగు లక్షణుకవి కూడా పూర్తి గ్రంథాన్ని అనువదించారు. ఇతని అనువాదమే చాలా ప్రసిద్ధం అయింది. ఇతడు 18వ శతాబ్ది వాడు. పుష్పగిరి తిమ్మకవి నీతి శతకం మాత్రమే ఆంధ్ర అనువాదంగా చేశాడు. ఇతడు 18వ శతాబ్ది వాడే. దీనికి ఆంగ్లానువాద వ్యాఖ్యలు కూడా చాలా ఉన్నాయి. గోపీనాథ పండితుడు, అళగ శ్రీరంగాచార్యులు, కాళే పండితుడు, బోలన్, టానీ, బిహెచ్ వార్తాం, పీటర్స్ మొదలైన వారు ప్రసిద్ధులు. వీరందరికంటే గోపాలాచార్యుల వారి ఆంగ్లానువాద వ్యాఖ్య శ్రేష్టమైందని విజ్ఞుల అభిప్రాయం. అబ్రహం రోజర్ అనే అతడు ఈ త్రిశని డచ్చి భాషలోకి పరివర్తనం చేశాడు. ఈ త్రిశతిలో నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అనే మూడు భాగాలు ఉన్నాయి. నీతి శతకంలో ఒకటి మూర్ఖ పద్ధతి, విద్వత్ పద్ధతి, శౌర్య పద్ధతి, అర్థ పద్ధతి, దుర్జన పద్ధతి, సుజన పద్ధతి, పరోపకార పద్ధతి, ధైర్య పద్ధతి, దైవ పద్ధతి, కూర్మ పద్ధతి అని 10 పద్ధతులు ఉన్నాయి. శృంగార శతకంలో స్త్రీ ప్రశంసా పద్ధతి, సంభోగ వర్ణన పద్ధతి, కామిని గ్రహణ పద్ధతి, సువిరక్త పద్ధతి, ద్వివిరక్త పద్ధతి, ఋతువర్ణన పద్ధతులు విభజింపబడ్డాయి. వైరాగ్య శతంలో తృష్ణాదూషణ పద్ధతి, విషయ పరిత్యాగ పద్ధతి, యాంచా దైన్య దూషణ పద్ధతి, భోగాస్థైర్య పద్ధతి, కాలమహిమానువర్ణన పద్ధతి, యతి నృపసంవాద పద్ధతి, మనస్సంబోధనా పద్ధతి, నిత్యానిత్య వస్తు విచార పద్ధతి, శివార్చనా పద్ధతి, అవధూత చర్య అని 10 పద్ధతులు వర్ణింపబడ్డాయి. ఇంతటి మహోన్నతమైన గ్రంథాన్ని సమగ్రంగా ఉదహరించడం సాధ్యం కాదు. స్థాళీపులాకన్యాయంగా కొన్ని శ్లోకాలను ఉదహరించ ప్రయత్నిస్తాను. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తంధనం విద్యాభోగకరీం యశస్సుఖకరీం విద్యాగురూణాం గురు విద్యాబంధుజనో విదేశగమనీ విద్యాపరాదేవత విద్యారాజసుపూజ్యతీయన హి ధనం విద్యావిహీన పశు. విద్య మనుష్యులకు రూపాన్ని, ధనాన్ని, భోగాన్ని, యశాన్ని, సుఖాన్ని, జ్ఞానాన్ని, విదేశాల్లో విశేష సౌఖ్యాన్ని, రాజపూజితత్వాన్ని ప్రసాదిస్తుంది. విద్యాధనం కంటే శ్రేష్టమైన ధనం లోకంలో లేదు. ఈ విద్య లేనివాడు పశువుగా లెక్కింపబడతాడు అని భర్తృహరి విద్వత్ పద్ధతిలో విద్యావిభవాన్ని సోదాహరణంగా వివరించాడు. యస్యాస్తి విత్తం సనరః కులీనః సపండితః సశ్రుతవాన్ గుణజ్ఞః సైవ వక్త సచ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. లోకంలో ధనం కలవాడు కులీనుడిగా, పండితుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గుణయోగ్యుడిగా, వక్తగా, సౌందర్యరాశిగా లెక్కింపబడి పొగడబడతాడు. ఏ గుణాలు లేనివాడైనా ధనం సర్వగుణ సంపన్నునిగా చేస్తుంది అని ధనం యొక్క వైశిష్ట్యాన్ని అర్థపద్ధతిలో ప్రతిపాదించాడు భర్తృహరి. దౌర్మేంద్రియాన్ రుపతిర్వినశ్యతి యతి సంగాత్ సుతోలాలనాత్ విప్రోనధ్యయనాత్ కులంకుతనయాత్ శీలంఖల ఉపాసనాత్ హ్రీర్మజ్జాదన వీక్షణాదపి కృషి ప్రేమ ప్రవాశాశ్రయాత్ మైత్రీ చాప్రణయాత్ సమృద్ధిరనయాత్ త్యాగాత్ ప్రమాదాత్ ధనం. దుర్మంత్రి వలన రాజు, సంగం వలన యతి, లాలనం వలన సుతుడు, అనధ్యయనం వలన విప్రుడు, కుపుత్రుని వల్ల వంశం, దుర్మార్గ సేవ వలన శీలం, మద్యం వలన సిగ్గు, చూడకపోవడం వలన కృషి, దేశాంతరం వల్ల స్నేహం, అనురాగరాహిత్యం వల్ల మైత్రి, అనయం వలన సంపద, చాగ ప్రమాదాల వల్ల ధనం నశిస్తుందని అర్థపద్ధతిలో వివరించాడు. ద్రష్టవ్యేషు కిముత్తమం మృగదృశ ప్రేమ ప్రసన్నం ముఖం ఘ్రాతవ్యేష్వపి కిం తదాస్య పవన శ్రావ్యేషు కిం తద్వచ కిం స్వాజ్యేషు తదోష్టపల్లవరస స్పృశ్యేషు కిం తద్వపుభం ధ్యేయం కిం నవయౌవనే సహృదయై సర్వత్ర తద్విభ్రమా. యవ్వనంలో రసికులు చూడదగిందేది జవరాలి యొక్క సుందరముఖం, ఘ్రాణించదగిందేది ఆమె శరీర వాసన, వినదగిందేది ముగ్ధుల యొక్క పలుకులు, పానయోగ్యమైందేది సుందరాంగి అధరరసం, స్పృశించదగిందేది లలితాంగి శరీరం, చిందించదగిందేది ప్రేయసి అందచందాలు అని శృంగారానికి ఆలవాలమైన స్త్రీ ప్రాశస్త్యాన్ని విశదంగా తెలియచేశాడు భర్తృహరి. మనుష్యులకు గల పంచేంద్రియ మనోవ్యాపార విషయాలు సూచించాడు. ఇది భర్తృహరి స్త్రీ ప్రశంసా పద్ధతి. ఆవర్త సంశయానాం అవినయభవనం పట్టణం సాహసానాం దోషాణం సన్నిధానం కపిటశతమజం క్షేత్రమ

0: తద్వారస్య విఘ్నో నరకపురముఖం సర్వమాయాకరండం స్త్రీయంతంకేన సృష్టం విషమమృతమయం ప్రాణిలోకస్య వాసః. స్త్రీ సంశయాలకు నిలయం, అవినయానికి నివాసం, సాహసానికి స్థానం, దోషాలకు నిదానం, మోసాలకు మారురూపం, అవిశ్వాసానికి జన్మస్థానం, స్వర్గద్వారానికి విఘ్నం, నరకద్వారానికి వాకిలి, మాయలకు ఆశ్రయం, ప్రాణులను బాధించే పాశమని స్త్రీ స్వభావాన్ని కామినీ గ్రహణ పద్ధతిలో వర్ణించాడు కవి. స్త్రీముద్రాం ఝషకేతనస్య పరమాం సర్వార్థ సంపత్కరీయం ఏ మూఢా ప్రవిహాయాంతి కుధయో మిథ్యాఫలాన్వేషిణ తేతీన్మయైవ నిహత్య నిర్గతతరం నంగీకృతా ముండితాః కేచిత్ పంచశిఖీకృతాశ్చ జటిలాః కాపాలికాశ్చ పరే. మూఢులు సమస్త సుఖాలకు నిలయమైన మనమతముద్రయైన స్త్రీని విడిచి మిచ్చలైన స్వర్గాది సౌఖ్యాలను పొందగోరుతారు. మనమతుడు వాళ్లను తన ఆజ్ఞాధిక్కార నేరానికై దిగంబరులుగా, తలగొరిగిన వారిగా, పంచశిఖులుగా, జటిలులుగా, కాపాలిగులుగా చేసి శిక్షిస్తాడు అని దుర్వికృత రక్త పద్ధతిలో వర్ణించాడు భర్తృహరి. ఇది అతని శృంగార ప్రశంసా విధానం. భోగే రోగభయం కులేచ్యుతిభయం విత్తే నృపాలాద్భయం మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాజాభయం శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తుభయాన్వితం భూలుడాం వైరాగ్యమేవాభయం. ఉత్తమ కులానికి చ్యుతిభయం, సంపదకు రాజభయం, అభిమానానికి దైన్యభయం, బలానికి శత్రుభయం, సౌందర్యానికి వృద్ధభయం, జ్ఞానానికి వాదభయం, సద్గుణానికి దుర్మార్గుల భయం, శరీరానికి మృత్యుభయం, ఈ విధంగా లోకంగోగల సర్వ వస్తువులు భయాన్వితాలై ఉన్నాయి. వైరాగ్యం ఒక్కటే నిర్భయము సుఖకరమైన వస్తువని భోగస్థైతి పద్ధతిలో విశదపరిచాడు కవి. నధ్యాతం పదమీశ్వరస్య విధివత్ సంసార విచ్ఛిత్తయే స్వర్గద్వార కవాడపాడనపటుర్ధర్మోపి నాపార్జితః నారీపీన పయోధరో రుజుగళం స్వప్నీపి నాలింగితం మాతుః కేవలమేవ యవ్వన వనచ్ఛేది కుఠారావయం. సంసార విచ్ఛిత్తికై ఈశ్వరారాధనం చేయలేదు, స్వర్గద్వార కవాటలను తెరిచే ధర్మాన్ని సంపాదించలేదు, సుందర స్త్రీల సౌఖ్యాన్నాన్ని స్వప్నంలో కూడా పొందలేదు, తల్లి యవ్వనాన్ని పాడచేయ జన్మించామే తప్ప సాధించి ఏమించింది ఏమీ లేదని గతించిన కాలానికై చింతించి మోక్షప్రాప్తికై యత్నించాలి సూచించాడు వైరాగ్య శతకంలో కవి. ఏకాకీ నిస్పృహశాంత పాణిపాత్రో దిగంబర కదాశంభో భవిష్యామి కర్మ నిర్మూలన క్షమహం. శంకర ఒంటరివాణ్ణై, నిష్కామణ్ణయి, శాంతుణ్ణయి, దిగంబరుణ్ణయి, భిక్షకుణ్ణయి, పునరాకృత కర్మ నిర్మూలుణ్ణయి, ఎప్పుడూ నీ దయకు పాత్రుణ్ణవుతాను అని నిరీక్షిస్తున్నాను, నన్ను అనుగ్రహించమని వైరాగ్య శతకంలో తన చివరి కోరికను భర్తృహరి వెల్లడిస్తాడు. ఈ విధంగా అనేక అనేక ప్రతిపత్తులతో ప్రతి విషయాన్ని సోదాహరణంగా వివరిస్తూ నీతిమంతులకు, శృంగార రసికులకు, వైరాగ్యవంతులకు ప్రీతిపాత్రుడై ప్రపంచగత జగజ్జీగీయమానంగా పొగడబడి అజరామర కీర్తిని పొందినవాడు భర్తృహరి. ఇతి శం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆహా, ఈ రేడియో శబ్దం వింటుంటేనే మనసుకు ఏదో తెలియని ఆనందం. మా కాలంలో అయితే లేవగానే రేడియో, వంట చేస్తూ రేడియో, పొలం పనుల్లో రేడియో. రేడియో లేకుండా అసలు రోజు గడిచేదే కాదు.
1: అమ్మమ్మ, ఆ రోజులు పోయాయి. ఈ కాలంలో కూడా రేడియో ఎవరు వింటారు? చేతిలో మొబైల్ ఉంది, ప్రపంచం మొత్తం అందులోనే ఉంది. ఇక రేడియోతో పనేముందే

0: అదే నీ సమస్య. మొబైల్లో ప్రపంచం మొత్తం ఉంది, కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు నీకు.
1: ఏమంటున్నావురా?
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మార్కాపురం మాట ఆకాశవాణి బాట. రూపకం వింటారు రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి మరియు శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
0: ఈ నాటిక రేపు రాత్రి 8 గంటలకు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతుంది.

ఈనాటి ఉదయకనాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమానికి ముందుగా ఈరోజు తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం. తెలుగు సాహిత్య చరిత్రలో తిరుపతి వెంకట కవులు అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ కవిద్వయంలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి జీవిత విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు 1870 ఆగస్టు 8న తూర్పుగోదావరి జిల్లాలోని కడియం గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుంచే సంస్కృతం, తెలుగు భాషలపై విశేష ఆసక్తి కనపరిచారు. అనేక మంది పండితుల వద్ద విద్యాభ్యాసం చేసి వ్యాకరణము, అలంకార శాస్త్రము, కవిత్వంలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. ఆ తర్వాత దివాకర్ల తిరుపతి శాస్త్రి గారితో కలిసి తిరుపతి వెంకట కవులుగా తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి పొందారు. వీరిద్దరూ కలిసి రచించిన అవధానాలు, పద్యకావ్యాలు, నాటకాలు, అనువాదాలు తెలుగు సాహిత్య సంపదను

మరింత సుసంపన్నం చేశాయి. ఇక శాస్త్రిగారు అవధాన కళలో అసాధారణ ప్రతిభ కనబరిచారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో శతావధానాలు నిర్వహించి పండితుల ప్రశంసలు అందుకున్నారు. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించడం, ఆసువుగా పద్యాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ఇక తెలుగు భాష అభివృద్ధికి, సాహిత్య ప్రచారానికి శాస్త్రిగారు చేసిన సేవలు ఎనలేనివి. సాంప్రదాయ కవిత్వానికి కొత్త వరవడి తీసుకొచ్చి యువ కవులను ప్రోత్సహించారు. ఆయన రచనల్లో భాషా సౌందర్యము, భావగాంభీర్యము, సంస్కృతి ప్రతిబింబిస్తాయి. ఇక చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు రచయిత మాత్రమే కాదు, గొప్ప గురువు కూడా. అనేక మంది శిష్యులకు సాహిత్య విద్యను బోధించి తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు సాహిత్యానికి చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు చేసిన విశిష్ట సేవలకు ఆయనకు అనేక సన్మానాలు లభించాయి. నేటికి ఆయన రచనలు విద్యార్థులకు, సాహిత్యాభిమానులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తెలుగు సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుల్లో చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు ఒకరు. ఆయన సాహిత్య సేవలు, అవధాన ప్రతిభ, తెలుగు భాషపై ఉన్న అపారమైన ప్రేమ భావితరాలకు స్ఫూర్తిదాయకం. అలాంటి మహాకవిని స్మరించుకోవడం మనందరి అదృష్టం.

భావలహరి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట బింబసార చిత్రం కోసం మోహనా భోగరాజ్ పాడిన పాట.

మీరు వింటున్నారు 101.5 MHz మార్కప్రం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి. మీ ఇంటి సభ్యుడిగా, మీ హృదయ మిత్రుడిగా 34 ఏళ్ళుగా మీతోనే ప్రయాణం మార్కప్రం ఆకాశవాణి కేంద్రం. మార్కాపురం ఆకాశవాణి కేంద్రం 34వ వసంతంలోకి అడుగుతోంది. మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో దేవరాజు

బహుజన హితాయ బహుజన సుఖాయ. మీ నవ్వుల్లో, మీ జ్ఞాపకాల్లో, మీ జీవితంలో ఒక మధుర స్వరం మార్కాపురం ఆకాశవాణికి. మీ ప్రేమ మా ప్రేరణ, మీ ఆదరణ మా బలం. 33 ఏళ్ల విజయయాత్రలో ప్రతి అడుగు మీతోనే మార్కాపురం ఆకాశవాణి. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట దేవదాస్ చిత్రం కోసం కార్తీక్ సుజాత కలిసి పాడిన పాట.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కప్రం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. తరం మారినా కాలం మారినా మారని అనుబంధం మన మార్కాపురం ఆకాశవాణితో. మీతో మా బంధం 33 ఏళ్ల అనుబంధం. వార్తల్లో నిజం, పాటల్లో మాధుర్యం, మాటల్లో మమకారం. మార్కాపురం ఆకాశవాణితో 33 ఏళ్ల అనుబంధం. భావలహరిలో మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ క్రిష్ చిత్రం కోసం సోను నిగమ్, శ్రేయా ఘోషల్ కలిసి పాడిన పాట.

మాటే మధురం, పాటే పరిమళం, మనసులు కలిపే మమతల మాధ్యమం మార్కప్రమ ఆకాశవాణి కేంద్రం. కాలంతో పాటు అడుగులు వేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తోంది మార్కప్రమ ఆకాశవాణి కేంద్రం. మరి రేపటితో 34వ వసంతంలోకి మార్కప్రమ ఆకాశవాణి అడుగిడుతోంది. మీ గొంతుక, మీ గుండె చప్పుడు మార్కప్రమ ఆకాశవాణి. మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల కలిసి పాడారు.

0: మీ పనుల అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీత మంత్రి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీ వింటారు.

0: మరింత బలోపేతమవుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బ్యారేజ్ ఆధునికీకరణతో రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తూ గోదావరి డెల్టా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ప్రత్యేక సందర్శన యాత్ర నిర్వహించింది. కేంద్ర రాష్ట మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రాజెక్టు నిర్మాణ పనులు, టెన్నెల్, ఎల్పెంట్ కొండ తదితర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ది అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు వేగవంతానికి కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం పైలట్ అమలుకు ఎంపిక కాగా, బ్లాక్ చైన్ సాంకేతికతతో భూ రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్గా భద్రపరచనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పైలట్ ప్రాజెక్టు అమలును సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ ప్రతిష్టాత్మక మిషన్ శక్తి శాట్కు ఎంపిక కావడంపై రాష్ట మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 21 మంది విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సీ ఒక్కరే ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. శాటిలైట్ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ లోగో ప్రచార పత్రికను రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని క్రియేటివ్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, వన్ ఇండియా వన్ సినిమా దిశగా ఎఫ్టీపీసీ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సినీ, టెలివిజన్, ఓటీటీ రంగాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికోడెల్లో ప్రతిపాదిత మోడల్ పుష్కర్ ఘాట్ అభివృద్ది పనులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే నాణ్యమైన మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే ప్రతిపాదిత పనుల్లో 50% పురోగతి సాధించామని, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట బీమా నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వరి పంటకు 15 వరకు బీమా నమోదు అవకాశముందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా గోదావరి టూరిజం అభివృద్దికి కేంద్ర సహకారం కోరుతూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం పర్యాటక కారిడార్తో పాటు ఎకో రివర్ క్రూయిజ్, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాలు 2027 నాటికి అభివృద్ది పనులు పూర్తి చేసేలా స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులతో పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకు మీరు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కెవి వెంకట సత్యనారాయణ, ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం. మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కొరే సినిమా పాటల ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టీడీ కోడ్ 08596, ఇక మా ఫోన్ నెంబర్ 2233393. మహిళా శ్రోతలు మాత్రమే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి?
2: నమస్తే అండి, నరసింహం గారు.
1: నమస్తే అండి.
2: నా పేరు బండారు శ్రీమూర్తి గుప్తా అండి.
1: ఈరోజు మహిళా శ్రోతలు అండి గుప్తా గారు?
2: అవునా, సారీ సార్, ఏమనుకోవద్దండి.
1: రైట్ అండి. సో మనము ప్రతి

0: శనివారము హలో ఎఫ్ఎం కార్యక్రమాన్ని మహిళలు కేటాయించాం కాబట్టి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలి. హలో
1: హలో
0: హలో
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలండి ప్రతి శనివారము.
1: ఓకే సార్,
2: నెంబర్ చెప్పండి, నెంబర్
0: చెప్పండి. మనము పదే పదే చెప్తూనే ఉన్నాము, మహిళా శ్రోతలకు మన వారు అవకాశం ఇవ్వట్లేదు. దయచేసి మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వండి. హలో,
3: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సార్ గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మీ ప్రసన్న సార్.
0: లక్ష్మీ ప్రసన్న గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఈరోజు వేసిన
3: సార్ చాలా హ్యాపీగా ఉంది.
0: ప్రసన్న గారు చెప్పండి.
3: అన్నమయ్యలో మంచి సాంగ్ వినిపోయాను సార్.
0: అన్నమయ్యలోనా?
3: అవును సార్.
0: ఓకే, కార్యక్రమాలన్నీ వింటూ ఉన్నారా?
3: లేదు సార్, ఇప్పుడే హలో ఎఫ్ఎం ఉందామని స్టార్ట్ చేశా సార్.
0: అవునా? అన్నమయ్యలో మంచి పాట వేయమంటారా?
3: అవును సార్.
0: ఓకేనండి లక్ష్మీ ప్రసన్న గారు, ఈ పాటను కోరుతున్న శ్రోతలు
3: అందరి కోసం సార్, వింటున్న హలో ఎఫ్ఎం శ్రోతలు అందరి కోసం సార్.
0: థ్యాంక్ యూ అండి ప్రసన్న గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
3: ఓకే.

0: ఏమలారా ఇలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బిఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో తర్వాత శ్రోతలు చూద్దాం మరి. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: లీలావతి సార్.
2: చక్కగా నవ్వుతూ మాట్లాడతారు లీలావతి గారు.
3: అవును సార్.
2: చెప్పండి.
3: మనం 33 సంవత్సరాలు మన ఆకాశవాణికి 4వ సంవత్సరం వసంతంలో పోతుండ్రు కాబట్టి రాక్షసుల శ్రమలోంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సాంగ్ ఏంటి సార్?
2: రాక్షసుడు సినిమా. ఓకే, మంచి పాట కోరారండి. రేపు నుంచి ఆకాశవాణి 34 సంవత్సరంలోకి వచ్చేస్తుంది.
3: అవును సార్, అది చెబుతుంటే విన్నా సార్, అందుకని పాట కోరే సార్.
2: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
3: అవును సార్.
2: వెరీ గుడ్ అండి లీలావతి గారు, మంచి పాట కోరారు, మీకోసం ప్రసారం చేస్తున్నాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
3: థ్యాంక్ యూ సార్.

మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. చిన్న బ్రేక్ తీసుకుందాం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

మార్కాపురం నేలపై 3 దశాబ్దాలకు పైగా ప్రజల పలుకుల్లో, ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న స్వరం మన మార్కాపురం ఆకాశవాణి. సమాచారంలో విశ్వసనీయత, సంగీతంలో మాధుర్యం, సాహిత్యంలో సౌరభం, ప్రజాసేవలో నిబద్ధత 34వ వసంతంలోకి అడుగు పెడుతున్న మార్కాపురం ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మరి ఇప్పుడు ఒక మంచి పాట విందామా?

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్
0: నమస్తే, చెప్పండి ఎవరు?
1: సార్ నమస్తే, మేము ధనగొండ మీనా పద్మావతి.
0: బాగున్నారండి?
1: బాగున్నాం సార్. ఈ మధ్య మాకు ఫోన్ లేదు సార్, ఫోన్ లేక ఫోన్ పగిలిపోయి.
0: అవునా?
1: మళ్ళా కొత్త ఫోన్ తెచ్చింది సార్ మీనా.
0: అరే రే, మీనా గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నాం అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: మీ స్టాఫ్ మొత్తానికి నమస్తే.
0: మీకు కూడా అండి, మా తరఫున శుభోదయం.
1: మీనా వస్తుంది, మాట్లాడండి సార్.
0: ఇవ్వండి
2: సార్. నమస్తే, బాగున్నారా సార్?
0: బాగున్నాం మీనా గారు, చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాము.
2: చేయట్లేదు సార్, రోజు ఎందుకులే, అందరు కొత్త కొత్త వాళ్ళు మాట్లాడితే విందామని.
0: చేయండి, వారానికి ఒకసారి చేయండి, గ్యాప్ ఇచ్చి.
2: అలాగే సార్. మొన్న పెయింటింగ్ కొడుతుంటే రేడియో ఇరిగిపోయింది మాది.
0: అరే రే,
2: మా నాన్నగారు బాగా బాధపడుతుంటే ఆన్లైన్ లో బుక్ చేస్తే వచ్చేసింది 3 రోజుల్లో.
0: వెరీ గుడ్,
2: వైర్లెస్ అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్లి వినొచ్చు ప్రశాంతంగా.
0: వెరీ నైస్ మీనా గారు, మంచి పని చేశారు.
2: అదే సార్, మా నాన్నకి ఏమిచ్చినా తృప్తి ఉండదు. రేడియో అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి.
0: రేడియో అంటే ప్రాణం.
2: అవును,
0: అంతే కదా?
2: అవును సార్.
0: ప్రతిరోజు ఉదయాన్నే పలకరింపు.
2: అవును,
0: మధ్యాహ్నం సమాచారం.
2: అది వచ్చిన తర్వాత అంతకుముందు టీవీ పెట్టాము ఒక 1 వారం రోజులు, ఆయనకి తృప్తే లేదు. రేడియో ఇంకా ఆలోచించి రేడియో బుక్ చేస్తే

0: వచ్చేసింది బాగుంటున్నారు. ఇంకా
1: నేను ఒక మాట చెప్తుంటారా, ఒకప్పుడు రేడియో చుట్టూ కుటుంబం ఉండేది, ఇప్పుడు రేడియోతో పాటు ప్రపంచం ఉంటుంది.
0: అవునవును సార్, పెళ్ళిల్లో కూడా ఎక్కించుకోవచ్చు, ఎక్కడున్నా వినొచ్చు.
1: అవును,
0: బాగా ఉపయోగపడతాయి. టీవీ కన్నా కూడా ఎక్కువ రేడియోనే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, పిల్లలకు కానీ
1: అవును
0: ఈవినింగ్ టైంలో క్వశ్చన్లు అడుగుతున్నారు కదా,
1: అవును
0: మెసేజ్లు పెడుతున్నారు.
1: ఇంకొక తేడా చెప్పమంటారా, రేడియో మనం పని చేసుకుంటూ వినవచ్చు, టీవీ అయితే మనం పని పోగొట్టుకుని చూస్తూ ఉండాలి.
0: అవును, పని మొత్తం ఆపేసుకొని చూడాలి,
1: అంతే కదా.
0: నిన్న మేము కూడా బట్టలు ఉతుకుతూ రేడియో బయట పెట్టుకుని విన్నాం సార్, మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా వింటూ.
1: వెరీ గుడ్ మీనా గారు, మంచి పని చేశారు మీరు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
0: ఏదైనా పర్వాలేదు సార్, మాతృదేవోభవలో పాట వేయండి సార్, హ్యాపీగా ఫ్యామిలీ అందరు ఉంటారు కదా.
1: మాతృదేవోభవ చూస్తున్నాండి మీకోసము. కార్యక్రమాలు డైలీ వింటున్నారు కదా మీరు?
0: నాన్న వింటారు సార్, మిస్ చేయకుండా, మేము ఏదో పని మీద ఉంటుంటాం కదా, నాన్న అయితే వింటారు, మేము ఖాళీ దొరికినప్పుడు వింటూ ఉంటాం.
1: చూస్తున్నాయితే
0: స్పెషల్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వింటూ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తెలియని సబ్జెక్ట్ కూడా కొంచెం తెలుస్తా ఉంటది, మనం పని చేసుకుంటూ కూడా వినొచ్చు అనిపించింది.
1: మాతృదేవోభవ కదా.
0: అవును సార్, రాగమను రాగమనే సాంగ్, అదే మన రేడియో ఫ్యామిలీ వాళ్ళందరికి అంకితం ఆ పాట.
1: చూస్తున్నాండి మీకోసం మీనా గారు.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: ఇంకో పాట అడుగుతారా లేకపోతే?
0: అది అప్పుడప్పుడు వేస్తారు కదా సార్.
1: వేస్తున్నాం కానీ ప్రజెంట్ చర్చిలో లేదు, కనిపించట్లేదండి, సారీ అండి. వేస్తున్నాము. సో మరి ఈరోజు అయితే కనిపించలేదు, మీకోసం చూస్తూ ఉన్నా నేను, మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను.
0: బిచ్చగాడ
1: బిచ్చగాడ సాంగ్ ఉందండి,
0: అమ్మ పాట వేయండి సార్, దాంట్లో మన అమ్మ అందరికి అంకితం, ముఖ్యంగా రేడియో కూడా మాకు అమ్మ లాంటిదే కాబట్టి రేడియోకే అంకితం ఈరోజు ఆ పాట.
1: అవునా?
0: అవును సార్.
1: ఓకేనండి,
0: మీతో మాట్లాడితే ఏదో ఎనర్జీ వస్తుంది సార్, రేడియో స్టేషన్ ఫోన్ చేస్తేనే ఎనర్జీ అందరికి.
1: రేడియోలో ఉన్న గొప్పతనం అదేనండి.
0: అవును సార్,
1: రేడియోలో ఉన్న గొప్పతనం అదే. బిచ్చగాడు మూవీలోంచి ఒక మంచి పాట వేస్తాం మీకోసం.
0: అలాగే, థ్యాంక్ యూ.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దివ్యా సార్,
0: దివ్య. ఏం చదువుతున్నావు నానా?
1: 6th క్లాస్ సార్.
0: ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు?
1: కొత్తపల్లి సార్.
0: కొత్తపల్లి. మమ్మీ డాడీ పేరు ఏం పేర్లు?
1: పోలమ్మ రాంబాబు సార్.
0: బాగున్నారా అమ్మగారు?
1: బాగున్నారు సార్.
0: అమ్మగారు పక్కనే ఉన్నారా?
1: అవును సార్.
0: ఇవ్వు ఒకసారి.
2: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి పోలమ్మ గారు. ఎలా ఉన్నారు?
2: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నాం. చక్కగా నవ్వుతూ మాట్లాడతారు మీరు. నవ్వుతూ మాట్లాడేది పోలమ్మ గారు, లీలావతి గారు. ఇంకా చూద్దాం మరి ఎవరెవరు మాట్లాడతారు ఈరోజు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు?
2: ఈరోజు అనగనగా ఒక అమ్మాయి సార్.
0: అనగా అనగా ఒక అమ్మాయి.
2: శ్రీకాంత్ గారిది.
0: శ్రీకాంత్. చూస్తున్నాను మీకోసము. అనగా అనగా ఒక అమ్మాయి. చూసారా సినిమా?
2: చూసాను సార్.
0: మార్కాపూర్లో
2: సార్?
0: మార్కాపూర్లో చూసారా?
2: లేదు సార్, ఇంట్లో.
0: ఇంట్లో చూసారా? 1999లో రిలీజ్ అయింది ఈ సినిమా. చెప్పండి, ఇందులో ఏ పాట పోయమంటారు?
2: ప్రేమ ప్రేమ వచ్చావా ప్రేమ పాట సార్.
0: అరే ఆ పాట దాంట్లో కాదండి, తప్పు చెప్పారండి పోలమ్మ గారు. కాకినాడ కాలేజీ, స్వాతి చినుకులు, టూమొచ్చి, ఊళ్ళే ఉయ్యాల ఉయ్యాల, నేను నువ్వు, నేనా నువ్వా, అది మీరు తప్పు చెప్పారు. పాట కూడా చెప్పారు, సినిమా కూడా చెప్పారు. సో సరే, ఇందులో ఒక మంచి పాట వేస్తా వినండి మరి అయితే.
2: ఆ పాట ఉంటేయండి సార్.
0: ఆ సినిమా పేరు చెప్పండి మీరు.
2: సినిమా పేరు అదేనని అనుకుంటున్నా సార్.
0: కాదండి, ఏం పాట అది మీరు అడిగింది?
2: ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ సార్.
0: ప్రేమ ఓ ప్రేమ
2: వచ్చావా ప్రేమ.
0: ఏ సినిమా మీకు గుర్తుందా?
2: అదే సార్, అనగనగా ఒక అమ్మాయి సార్.
0: మనసులో మాట అండి ఇది.
2: మనసులో మాట?
0: మరి మీరు ఒకటి చెప్పారు, నాకు ఒకటి చెప్పారండి.
2: అవునా సార్? సరే సార్, ఆ పాట ఏంటి సార్?
0: మనసులో మాట. చూస్తున్నాను మీకోసం ఆ సినిమా. ఓకేనండి. ప్రేమ ఓ ప్రేమ. ఓకేనా? థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ సార్.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కప్రో ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. మీరు మరి నాతో మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఆకాశవాణి ఫోన్ నెంబర్ 0859622393. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సౌజన్య. ఎక్కడి నుంచి వస్తున్నారండి సౌజన్య గారు? ఏం చేస్తుంటారు? వెరీ గుడ్. చెప్పండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? అసలు ఏమి రావట్లేదండి, గరా గరా సౌండ్ వస్తుంది. ఓ, మనశంకర్ వరప్రసాద్. ఓకే అండి, ఖచ్చితంగా వేస్తాం మీకోసం. ఎవరు గోల్ చేస్తున్నట్టు పక్కన పక్కన ఎవరు గోల్ చేస్తున్నారు? అవునా? ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి మరి. వెల్కమ్ అండి.

0: తరాలు మారినా కాలం మారినా మార్కాపురం గుండెల్లో ప్రజల మనసులో మారనిది ఒక్కటే, అదే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. అక్షరమే అక్షరధారై, పాటే పలుకై, ప్రజల స్వరమై 34 వసంతాల ప్రస్థానం మన ప్రియమైన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్, నా పేరు ధనంజయ ఆచార్య, నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి.
0: ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే చేయాలండి.
1: సార్ సార్
0: ఓకే అండి. హలో
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. చక్కగా నవ్వుతూ మాట్లాడేది ఎవరో చెప్పండి.
2: అంజుల.
0: రైట్, వెరీ గుడ్.
2: గుర్తుపెట్టినందుకు.
0: అవునండి, చక్కగా మాట్లాడతారు, ఒక మంచి వెంకటేశ్వరం పాట కోరుతారు.
2: అవును సార్, ఇవాళ శనివారం అయిన ట్రై చేసా కలిసింది సార్. ఉదయం నుంచి గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము.
0: సో శనివారం ఓన్లీ మీకేనండి ఇది?
2: అవును సార్.
0: చెప్పండి
2: సార్. తిరుమల మందిర సుందర సార్ పాట.
0: సినిమా పేరు?
2: సినిమా పేరే సార్ రంగులు రత్నమా కోడల మేనకోడలైతే, మేనకోడలే కోడలైతేనా, ఏది అర్థం కాలేదు సార్ ఆ రెండిటల్లో.
0: అవునా, మీరు అడిగారే మీకు పాట వేయాలనే.

0: కార్యక్రమాలన్నీ విన్నారండి?
1: ఇవాళ విన్నే సార్, రోజు వింటా. ఇవాళ గుడికి వెళ్ళే పని ఉండి వెళ్ళి ఇప్పుడే వచ్చాం.
0: అవునా?
1: అవును సార్.
0: ఈ వెంకటేశ్వర అనుకుంటాను మరి.
1: వెంకటేశ్వర మహత్యం అనుకుంటా సార్. వెంకటేశ్వర మహత్యం అనుకుంటా.
0: వెంకటేశ్వర మహత్యమా? కాదండి.
1: కాదా సార్?
0: ఆహా, సినిమా పేరు చెప్తే చూశాను కానీ లేదండి అది. మరి
1: లేకపోతే వేరే పాట వేయండి సార్.
0: ఏ పాట వేయమంటారు? వెంకటేశ్వర స్వామిది.
1: త్రినేత్రం నరసింహస్వామి వేయండి సార్, అంతా ఆయనేగా.
0: అంత ఆయనే మంచి పాట కదా త్రినేత్రంలో అండి.
1: లక్ష్మీ నరసింహం అని సార్.
0: అవునండి, శ్రీకర శుభకర.
1: అవును సార్.
0: ఓకేనండి, మంజుల గారు చక్కగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. సో మరి మీ వాయిస్ను కొన్ని, మరి ఎంతమంది వింటున్నారో, లక్షలు వింటున్నారో కోట్లు వింటున్నారో తెలియదు కదా.
1: అవును సార్, వింటున్న మన శ్రోతలందరి కోసం సార్.
0: వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి మంజుల గారు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: అయితే వెంటనే ఓ పోస్ట్ కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 523316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: హలో హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: సాయమ్మ సార్.
2: సాయమ్మ గారు, ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: మార్కాపురం సార్. మా కూతురు మాట్లాడదు ఎంత సార్?
2: ఇవ్వండి. హలో
3: హలో
2: నానా, ఏం పేరు నీ పేరు?
3: గుడ్ మార్నింగ్ సార్.
2: వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. ఏం పేరు నీ పేరు?
3: మిస్టే.
2: ఓకే, ఏం చదువుతున్నావు నానా?
3: 5.
2: 5th క్లాస్ చదువుతున్నావు నువ్వు? వెరీ గుడ్. ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు? సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి. ఈ సినిమా చూసావా?

0: ಯಾವ್ರು ಹೀರೋ ಯಾವರು? ಹೀರೋ ಯಾವರು? ఇందులో ఏ పాట వేయమంటావు? మంచి పాట వేయమంటావా?
1: సంక్రాంతికి వస్తున్నాం పాట ఏంటి సార్?
0: ఓకే అండి, సంక్రాంతికి వస్తున్నాం.
1: గట్టు మీద రామచిలుకవే.
0: ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ సార్.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో శ్రీమతి జేవిఎస్ లక్ష్మి గారి కుక్క బుద్ధి కథానిక, పి జయప్రద గారి స్నేహం కథానిక, సినిమా పాటలు మొదలైన అంశాలు ఉంటాయి. ముందుగా
1: ఇల్లంతా సందడిగా ఉంది. ఇల్లంతా అలంకరిస్తున్నారు, షామ్యానాలు కట్టారు, కుర్చీలు వేశారు. ముత్తైదువులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. ఇవాళ నాకు మంచి భోజనం ఉంటుందని, నాలాంటి వాళ్ళకి ఇలాంటి సందడులు నచ్చుతాయి కదా, నేను కూడా సందడి చేద్దామని తోక ఊపుకుంటూ అందరి చుట్టూ తిరగసాగాను. అంతలోనే వినిపించింది నా యజమాని సుందరయ్య గొంతు, ఒరే రాముడు, ఆ జిమ్మిని కట్టే, అందరి కాళ్ళల్లో పడుతోంది అని. ఇంకేముంది, రాముడు ఇంత పెద్ద గొలుసు తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నేను రాజిమ్మి అనగానే రాముడి దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చెప్పిన మాట వినకపోతే నాకు దెబ్బలు ఎలా పడతాయో రాముడికి చివాట్లు అలానే పడతాయి. నాకు రాముడికి పెద్దగా తేడా కనిపించదు. రాముడికి గొలుసు ఉండదు, నాకు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాముడి కన్నా నేను చాలా అదృష్టవంతురాలిని. రాముడి మీద కన్నా నా మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారు. రాముడు నన్ను ప్రేమగా చూస్తాడు, నాకు అన్నం పెడతాడు, స్నానం చేయిస్తాడు, మాట వినక మారాన్ చేస్తే కొట్టినట్టు నటిస్తాడు కానీ కొట్టడు. నన్ను గొలుసుతో కట్టి మేడమెట్ల కింద కట్టేశాడు. నాకు తాగడానికి నీళ్లు పెడుతూ, జిమ్మి అల్లరి చేయకూడదురా, ఈవేళ బుజ్జమ్మకి సీమంతం, అందుకే సుందరయ్య గారు తన కూతురు బుజ్జమ్మకి ఈ వేడుక చేస్తున్నారు. సీమంతం అంటే అర్థం కాక నుదురు మడిచి రాముని చూశాను. రాముడు చిన్నగా నవ్వి, సీమంతం అంటే నీకు అర్థం కాలేదా, అదేరా జిమ్మి, బుజ్జమ్మ బజ్జులో పాపాయి ఉంది, మరో 3 నెలల్లో పుడుతుంది, అప్పుడు మన సుందరయ్య గారు తాత అవుతారు, అందుకే సుందరయ్య గారు ఈ సంబరం చేస్తున్నారు. ఇంట్లో మరో ప్రాణి పుడితే సంబరమేగా మరి అని నన్ను తల మీద రాసి వెళ్ళిపోయాడు. నాకు చాలా సంతోషం వేసింది. బుజ్జమ్మకి మరో బుజ్జితల్లి పుడుతుందన్నమాట, భలే భలే అనుకున్నాను. గబగబా మేడమెట్లు ఎక్కాను. అక్కడి నుండి చూస్తే వేడుక అంతా కనిపిస్తోంది. ఎత్తుగా ఉన్న బజ్జతో భారంగా నడుస్తూ బుజ్జమ్మ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుంది. అందరూ దీవిస్తూ అక్షతలు వేస్తున్నారు. బోల్డని స్వీట్లు, పళ్ళు, పూలు, బహుమతులు ఇస్తున్నారు బుజ్జమ్మకి. ఎన్నో సంబరాలు చేశారు. అంతా సర్దుమణిగింది. నేను మాత్రం అస్తమానం బుజ్జమ్మ వెనకాలే తిరుగుతున్నాను. బుజ్జమ్మకు కూడా చాలా ప్రేమ నేనంటే. బుజ్జమ్మ నేను ఎన్నో ఆటలు ఆడుకున్నాం, షికార్లు కొట్టాం. తను చదువుకునేటప్పుడు కూడా నేను బుజ్జమ్మ దగ్గరే ఉండేదాన్ని. ఏరా జిమ్మి అంటూ నా తల నిమిరింది బుజ్జమ్మ. కోవాబిళ్ళ నా నోటికి అందిస్తూ, జిమ్మి నేను తల్లిని కాబోతున్నానురా, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ కళ్ళతోనే నాతో చెప్పింది. తన అనుభూతులు, ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆశలు, ఆకాంక్షలు నాతో మూగగానే నా తల నిమురుతూ వ్యక్తపరిచేది. నా చేయి తీసుకుని తన బొజ్జపై వేసుకునేది. నేను సుందరయ్య పిలిస్తే వెళ్ళి మళ్ళీ బుజ్జమ్మ దగ్గరికే వచ్చేసేదాన్ని. అసలు నేను ఈ ఇంటికి ఎలా వచ్చానంటే, నేను 2 వారాల శిశువుగా ఉన్నప్పుడు నా కన్న తల్లితో దోబూచిలాట ఆడుతూ సుందరయ్య కారు కింద పడ్డాను. సుందరయ్య నన్ను తన ఇంటికి తీసుకువచ్చాడు. నాకు వైద్యం చేయించి నన్ను తన ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. నా కన్నతల్లి దగ్గరికి నన్ను చేర్చు అని మూగగా ఎంత వేడుకున్నా అర్థమైందో లేదో కానీ నేను మాత్రం నా తల్లిని చూడలేదు. అమ్మ స్పర్శ, అమ్మ పాలు గుర్తుకు వచ్చి చాలాసార్లు ఎంతో ఏడ్చాను. ఇప్పుడు నాకు అమ్మ నాన్న అంతా సుందరయ్య కుటుంబమే. సుందరయ్య నన్ను ప్రేమగానే చూస్తాడు. ఆ ప్రేమకు నేను ఆ కుటుంబానికి రుణపడిపోయాను. సుందరయ్య భార్య విమలమ్మ తన ఇరుగు పొరుగు వారితోనూ బంధువులతోనూ, ఇది కూడా మా బిడ్డలాంటిదే అని అందరితో చెప్పి సంబరపడేది. సుందరయ్య కూడా ఏమీ తక్కువ తినలేదు. జిమ్మీకి అన్నీ అర్థమవుతాయి, సమాధానం చెప్పలేదు కానీ చాలా తెలివైంది అంటూ పొగుడుతూ ఉంటే నేను మెడ ఎత్తి గర్వంగా చూసేదాన్ని. బుజ్జమ్మ అత్తారింటికి వెళ్ళినప్పుడు నేను చాలా బెంగపడ్డాను. బుజ్జమ్మకి ప్రసవం నొప్పులు మొదలవ్వగానే అందరూ నన్ను ఇంట్లో ఉంచేసి రాముడితో సహా ఆసుపత్రికి వెళ్ళిపోయారు. నాకు చాలా ఆదుర్దాగా ఉంది. బుజ్జమ్మకి పండంటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని దేవుళ్ళని ప్రార్థించసాగాను. ఇంతలో రాముడు వచ్చాడు. జిమ్మీ జిమ్మీ, బుజ్జమ్మకి పండంటి బిడ్డ పుట్టాడ్రా అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. మంచి వార్త తెచ్చినందుకు రాముడి ముఖం అంతా

ఆపేశాను. ఆనాటి నుండి ఇంట్లో సందడి అంతా ఇంతా కాదు. నేను బాబు దగ్గరే ఉండేదాన్ని. వాడి చిట్టు చేతులు, బుల్లివేళ్ళు, పాలబుగ్గలు నాకెంతో నచ్చాయి. బుజ్జమ్మ బాబుకి పాలిస్తున్నా నేను అక్కడి నుండి కదిలేదాన్ని కాదు. బాబు నిద్రపోతుంటే బాబు మీద ఈగ కానీ దోమ కానీ వాలకుండా కాపలా కాసేదాన్ని. బుజ్జమ్మ కళ్ళల్లోనే కాదు, సుందరయ్య దంపతుల కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూసి సంతోషించేదాన్ని. నాలోనూ తల్లి ప్రేగ కదిలింది. నాలోనూ జీవాలు ప్రాణం పోసుకున్నాయి. తొందరలోనే నేను తల్లినవుతున్నాను. నేను నా బిడ్డలకి పాలిస్తాను. నా బిడ్డల్ని ప్రేమతో నాకుతాను. నా బిడ్డలు నన్ను తల్లించేసి నాకు పెద్దర్కాన్ని కలగజేస్తున్నందుకు నా జీవితం ధన్యమవుతుందని ఆశిస్తున్నాను. ఆ సంతోషంతో నాకు నిద్ర పట్టడం లేదు, తిండి సహించడం లేదు. నా ఈ యోగం చూసి రోగం అనుకుని నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు రాముడు. డాక్టర్ నన్ను పరీక్షించి నేను గర్భవతిని అని చెప్పాడు. ఈ వార్త విని ఇంటిల్లిపాతి ఎంతో సంతోషిస్తారనుకున్నాను. ఏమైందిరా జిమ్మీకి, డాక్టర్ ఏమన్నాడు అని సుందరయ్య ఆత్రంగా అడిగాడు రాముణ్ణి. ఏం లేదయ్యా, జిమ్మీ కడుపుతో ఉందట, అంతే అన్నాడు రాముడు నా గిన్నెలో పాలు పోస్తూ. ఎలా జరిగిందిరా, నీకెన్నిసార్లు చెప్పాను బయటికి తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అని, అయినా నిన్నోని ఏం లాభం, కుక్కబుద్ధి కుక్కబుద్ధి అంతే. సరే జరగవలసింది చూడు. నాకు నిద్ర పట్టడం లేదు. పాలు కుడుచుకుంటున్నా నా బిడ్డలు మాయమైనట్టు, నన్ను తోడేళ్లు చీల్చివేస్తున్నట్టు ఏవేవో కలలు. తెల్లవారింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. బుజ్జమ్మ నా దగ్గరికి వచ్చి నా తల మీద ప్రేమగా నిమిరింది. రాముడు నన్ను చంకలో పొదుపుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ గారు నన్ను బల్ల మీద పడుకోబెట్టారు. నిన్నటి డాక్టర్ స్పర్శకి ఈ స్పర్శకి చాలా తేడా కనిపించింది. ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. ఇంతలో డాక్టర్ నా కడుపు కోశాడు. నాలో ప్రాణం నింపుకున్న నా బిడ్డల్ని నెత్తుటి ముద్దల్లా బయటికి తీశాడు. కడుపు అంతా కెలికేశాడు. బిడ్డల్ని మోస్తున్న నా గర్భసంచి గోకేశాడు. కంటి ముందు నా శిశు స్వప్నాలు కరిగిపోసాగాయి. గుండెలు నెత్తురోడాయి. నా నవనాడులు కుంగిపోయాయి. కడుపంతా ఖాళీ అయిపోయింది. నా వేదనకి అవధుల్లేవు. దేవుడు కరుణించి నాకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇస్తే సుందరయ్యను అడగాలని ఉంది. ఎందుకు ఇలా చేశావు? నేను నీ బిడ్డనే అని చెప్పావు కదా, ఇలా వివక్ష ఎందుకు చూపించావు? నీ బిడ్డ బిడ్డలే బిడ్డలా? నా బిడ్డలు నీకు బిడ్డలు కారా? ఎందుకింత దారుణానికి పూనుకున్నావు? ఏ జీవికైనా మాతృత్వపు హక్కు ఉంటుంది కదా, దాన్ని నాకు ఈ జన్మకు లేకుండా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? మూగజీవాలు మాట్లాడలేవు, పోరాడలేవు అనే కదా. ఓ మానవుడా, నీవు ఎంత స్వార్థజీవి! నాకు నిన్ను శపించాలని నా నోరు రావటం లేదయ్యా. చిన్నప్పటి నుంచి నీ ఉప్పు తిని పెరిగాను కదా, నీకు కృతజ్ఞతగా ఉండడం తప్ప నేను ఏమీ చేయలేను. చేయను కూడా, ఎందుకంటే విశ్వాసం నా ఊపిరి. దాన్ని ప్రదర్శించకుండా మేము ఉండలేముగా. ఎందుకు చేసేవయ్యా ఇలా అని అడగాలని ఉంది. తెల్లవారింది. పేపర్ నోట ఖర్చుకుని నా యజమాని సుందరయ్యకు పేపర్ ఇచ్చి అతని కాళ్ళ దగ్గర తోక ఊపుకుంటూ కూర్చున్నాను. ఎంతైనా నాది కుక్కబుద్ధి కదా.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి, అందరిని అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

విన్నస్వరం వెన్నెల జ్ఞాపకం మార్కాపురం ప్రజల మదిలో జరగని ముద్ర 33 వసంతాలుగా మీకోసం మీతో కలిసి మన మార్కాపురం ఆకాశవాణి 34వ వసంత వేడుకల్లో ఒకప్పుడు రేడియో చుట్టూ కుటుంబం, ఇప్పుడు రేడియోతో పాటు ప్రపంచం. కానీ మార్

భావన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ జరుగుతోంది. బయట చల్లటి వానజల్లు, ఆ వానలో తడుస్తూ ఇంటి ముందున్న తోటలో రెక్కలు విప్పుకొని ఆనందంగా విహారం చేస్తున్నాయి ఓ సీమబాతుల జంట. కిటికీ గుండా వాటి వంకే చూస్తున్న మిస్ మాధురి తల్లి పిలుపుతో ఇటు తిరిగింది. మాధు, నీకేం తోస్తుంది ఇక్కడ? ఇంటికి వెళ్ళరాదు? నువ్వు దిగేసి 10 గంటలకు కారు పంపితే చాలు అంది మిసెస్ లాలస. ఇంకొక పార్టీ మెంబర్ ఆ హాల్లోకి ఎంటర్ అయింది. హలో జమున, రా రా రా, మీ ఇంట్లో లాస్ట్ మంత్ పార్టీలో కలుసుకోవడమే, మరలా మీ దర్శనాలు లేనే లేవు అలా అంది 10వ క్లాస్లోనే పెళ్ళై బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ సురేంద్రరెడ్డి గారి చిటికిన వేలు పట్టుకుని ఈ సిటీకి వచ్చేసిన మిసెస్ సౌందర్య. భలేవారే సౌందర్య గారు, మనం ఓసారి ఓ మ్యారేజ్లో కలుసుకున్నాం. అప్పుడు మీరు లావెండర్ బెనారస్ శారీ మీద రూబీ సెట్ వేసుకుని ఉన్నారు. ఆ పెన్నెంటు నాకు ఎంతగా నచ్చిందో అంటూ వెళ్ళి మిసెస్ అరుంధతికి, మిసెస్ శారదకు మధ్యగా కూర్చుంది జమున. శారు, ఆ మధ్య నువ్వు చెన్నైకి వెళ్ళావట, ఏం కొన్నావేంటి? అరుంధతి శారద పార్టీ స్నేహితులే కాదు, కాలేజీ క్లాస్మేట్స్ కూడా. ఏముంది లేరు, ఓ 10 చీరలు కొన్నాను అంతే. లాయర్ శివమాల గారి పనమ్మాయి జానకి ఓ మూల కూర్చుని కునుకుతున్నదల్లా 10 చీరలు అనగానే లేచి నిటారుగా కూర్చుంది. ఇప్పుడు సిటీలో లేటెస్ట్ ఫ్యాషన్ శారీస్ ఏమిటో, సోఫాలో వెనక్కి రిలాక్స్డ్గా జారగిలపడి మ్యాగజైన్లో బొమ్మలు చూస్తున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి భార్య సౌదామిని పుస్తకంలో నుండి తలపైకెత్తి కళ్ళగరేసి మరీ అడిగింది. ఆమె స్లీవ్లెస్ బ్లౌజు, బాబ్డ్ హెయిరు ఆమె హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి. ఆ అలంకారాలే లేకపోతే ఆమెకంటే జానకే అందంగా కనిపిస్తుంది. ఆ సంగతి ఛాయ తక్కువైన సౌదామినికి తెలుసు. ఇంకా అందంగా ఎలా కనపడాలో, అందంగా ఎలా నవ్వాలో, అందంగా ఎలా మాట్లాడాలో కూడా ఆమెకు తెలుసు. అది ఒక ఆర్టే. సౌదామిని గారు, పట్టు చీరల్లో చాలా మంచి వెరైటీస్ వచ్చున్నాయి, కొద్దిగా ఖరీదంతే అంటూ టీపాయ్ మీదున్న మరో మ్యాగజైన్ అందుకుంది జమున. చీర చాలా బాగుంది అంది రాజకీయ నాయకుడి భార్య శోభారాణి. థ్యాంక్స్ అని అలంకారం కోసం అందుకున్న పుస్తకాన్ని టీపాయ్ మీద పెట్టేసింది జమున. శారద దిగులు పడింది, తను కట్టుకున్న ఖరీదైన చీరని వాళ్ళు గుర్తించడం లేదని. శారద మనోవ్యధని తీరుస్తూ అడగనే అడిగింది అరుంధతి, ఎంతే ఆ చీర శారు? 4000. అంత అనిపించడం లేదే అంటూ దగ్గరకు వచ్చి చీర చేతిలోకి తీసుకొని పరిశీలించి 1000-1200 ఓకే అంది. మిసెస్ సౌదామిని, మీరు ఓ పక్క ఫ్యాషన్లు కావాలంటారు, మరో పక్క ఖరీదంటారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన చీరలో ఆ మాత్రం ఖరీదుండవేంటి? మనకి తక్కువలో కావాలనుకుంటే 5-6 నెలలు ఆగితే అప్పుడు మీరు కోరిన రేంజ్కి వచ్చేస్తాయి, నిస్సంకోచంగా అంది జమున. 4000 చీరలు 6 నెలలు ఆగితే 1000 రూపాయలకు వచ్చేస్తాయా? ఈ మధ్యనే ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొత్త పార్టీ మెంబర్ దీప ఆశ్చర్యపోయింది. ఫ్యాషన్ల మోజులో నేనే తొలిగా ఈ వెరైటీ కడుతున్నాను అని అనిపించుకోవాలనే ఆడవాళ్లను ఈ వస్త్ర ప్రపంచం ఎలా మోసం చేస్తుందో ఇంకా తెలియదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి పెళ్ళై 6 నెలలే. భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండడు. అతని కోసం ఎదురు చూసి చూసి విరక్తి చెంది కాలక్షేపం కోసం ఈ స్నేహ బృందంలో చేరింది. బయట వాన పెద్దదైంది. తోటలో సీమబాతులకు మహదానందమైంది. బురదలో కథం తొక్కుతూ నాట్యం చేస్తున్నాయి. కిచెన్లో అష్టావధానం శతావధానం చేసి అప్పుడే అక్కడికి వచ్చింది భావన. మొన్న సుధామయ్య ఇంట్లో ఇచ్చిన డిన్నర్ కంటే తనివ్వబోయే డిన్నర్ గొప్పగా ఉండాలనే ఆశ ఆమె మనసులో బలంగా ఉంది. అది ఆమె శరీర బలాన్ని ఈరోజు పూర్తిగా లాగేసింది. మొహం నిండా చెమట, కాళ్లలో నిస్సత్వ, కానీ మనసు నిండా విజయగర్వం. నేను నిన్ననే బెంగళూరు నుండి వచ్చాను అంది ఎవరైనా అడుగుతారని ఇంతవరకు ఎదురు చూసి నిరాశపడ్డ అరుంధతి. ఏమిటండి విశేషం? అంతవరకు నోరు తెరవని సుధ అడిగింది. ఏమీ లేదండి, సమ్మర్ కదా, కాస్త కూల్గా ఉండే ప్లేస్కి వెళ్దామని వెళ్ళాను. మీ వారు కూడా వచ్చారా? కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతూ అంది అరుంధతి. లేదు లేదు, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాం. ఈ ఆడవాళ్ల రాజ్యంలో పరిచితులు కూడా ఫ్రెండ్సే. వాడే ఉంటే ఈ గుండు ఎందుకు అని మూటు సామెతలాగా, ఆయన గారులు అంత కోఆపరేట్ చేస్తే ఈ ఆడవాళ్ళకి ఇక్కడేం పని అని అనుకుంది దీప మనసులో. సుధామయ్య గారు, వెండి చైన్స్ అక్కడ భలే ఫ్యాషన్ ఇప్పుడు, హ్యాండ్ బ్యాగ్లో నుండి మరీ సన్నటి 3 చైన్స్ తీసి చూపించింది అరుంధతి. 3 ఎందుకండి, అదే రకం? అలా అడిగిన వ్యక్తి దీప. ఇంకెవరైనా అయితే అలాంటి ప్రశ్న వేసే అవకాశం లేదు, ఎందుకంటే టుడేస్ ఫ్యాషన్ అంటే అందులో ఏదో మతలబు ఉంటుంది. దీపలాగా అలాంటి అజ్ఞాన

ప్రశ్న వేస్తే ఇంకేమైనా ఉందా? తమ పరువేం కావాలి? ఒకటి మెడకు, రెండు పాదాలకండి, ఇది కూడా తెలియదా అన్నట్లుగా అంది. వేసుకోండి, కుతూహలంగా అంది భావన. ఆమెకు ఆ డెలికేట్ చేను లావుపాటి అరుంధతి మెడకు వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడాలని మనసులో కోరిక. బయట బాతులు రెండు పక్కనే ఉన్న చిన్న పాండులో స్నానం చేసినాయి. అరగంట నుండి వాటి వంకే చూస్తుంది మాధురి. నీటిలో కాసేపు ఈత కొట్టాయి, మరికొంతసేపు మునిగి తేలుతూ ఆడుకున్నాయి. ఆ తర్వాత స్నానం చేయటం ప్రారంభించాయి. అవి స్నానం చేసే కదలికలు మాధురి అస్తిత్వాన్ని హరించేశాయి. ఆమెను వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. తమ పొడవాటి మెడతో శరీరంలో ఏ భాగాన్ని వదలకుండా అవి స్నానం చేసేవైనో ఆమెను దిగ్భ్రాంతిలో ముంచింది. మనుషులు కూడా అంత శుభ్రంగా చేయలేరేమో అనిపించింది మాధురికి. బాతులు స్నానం పూర్తయ్యాక ఒక్కసారిగా గట్టిగా రెక్కలు విదిల్చుకున్నాయి. వాటి సౌందర్యం రెట్టింపైంది. మాధురి కళ్ళు పునీతమయ్యాయి. రెండు కాళ్ల మీద వయ్యారంగా పరుగు తీస్తూ ఒళ్ళార్చుకునే దృశ్యాన్ని చూడటం ఎంత ఖర్చు పెడితే దొరుకుతుందా ఆనందం? మధు ఎలా ఉంది అంది చైల్డిష్గా తన మెడవైపు చూసుకుంటూ అరుంధతి. బావుందా ఆంటీ అందే, కానీ మాధురి మనసు మూలిగింది. అరుంధతి ఆంటీ లావే, కానీ ఆమె ముఖం అందంగా ఉంటుంది. మెడకు గట్టిగా అతుక్కుపోయిన ఆ చైను ఆమె అందాన్ని హరించేసింది. బావుంది బావుంది అన్నారంతా. అరుంధతికి చాలా హాయిగా అనిపించింది. ఎవరు ఏమి కోరుకుంటారో అది అందినప్పుడు ఎవరికైనా హాయిగా ఆనందంగానే ఉంటుంది మరి. కాకపోతే అవతల వ్యక్తి మనస్ఫూర్తిగా అంటున్నారా, సభ్యత కోసం అంటున్నారా, లేక ఇలా ఎంకరేజ్ చేసి నవ్వుల పాలు చేయాలనే దృష్టితో అంటున్నారా అనేది అర్థం చేసుకుని ఆనందపడితే బాగుంటుంది. పొట్టిరెక్కల ఫ్యాషన్ పోయింది కదా సౌందర్య, ఇప్పుడు కుట్టించుకుంటున్నావేంటి నువ్వు? ఏదో చేంజ్ కోసం అని గొణిగింది సౌందర్య. ఆమెకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది. పొట్టి చేతులు తన కాతకమని ఇంతవరకు ఆగింది. కానీ మనిషి జీవితంలో మార్పు అనేది తప్పనిసరిగా మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అలా అని తమకు ఎబ్బెట్టుగా తమ సంతోషాన్ని సమాధి చేసేటట్టుగా ఉండే ఫ్యాషన్స్ని అనుసరించాల్సిన అవసరం ఉందా? మాధురి మనసులోనే అనుకుని తల ఎత్తి చేజారిపోయిన దృశ్యాన్ని తిరిగి తిలకిస్తే అక్కడ ఒక వింతానుభూతి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. బాతులు మెడ వెనక్కి తిప్పి ముక్కును తమ రెక్కల్లో దాచుకుని ఒంటికాలి మీద నిలబడి కళ్ళు అలల్లారుస్తూ నిద్రపోతున్నాయి. జమున, మీకు ఈ సంగతి తెలుసా? మేజర్ రామచంద్రన్ కోడలికి వాళ్ళ అత్త చేతబడి చేయించిందట. ఆ పిల్ల శ్రేయాన్ని ఇప్పుడు చూస్తే మీరు నమ్మలేరు, అంతలా క్షీణించిపోయింది. పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి ఆనందిస్తున్నట్టుగా అంది అరుంధతి. అవునా, ఎవరు చేశారు చేతబడి? ఈ టాపిక్ అందరికీ చాలా నచ్చేసింది. ఎవరో రామస్వామి అట, వాడు చేతబడి చేస్తే తిరిగే లేదట. ఆనాటి నుండి ఒకటే జ్వరాలు, వాంతులు, విరోచనాలు. పాపం ఎయిడ్స్ ఏమో, భర్త ద్వారా సంక్రమించి ఆ పిల్ల క్షీణించిపోయిందేమో. డిన్నర్ టేబుల్ సర్దుతున్న భావన అత్త నిట్టూచింది. హఠాత్తుగా టాపిక్ ఇలా చేదుగా మారడం మాధురిని డిస్టర్బ్ చేసింది. అరుంధతి, ఈ సంగతి మీకు తెలుసా? పున్నూరులో శివలింగం వెలిసిందట. భూమిలో నుండి రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందట. జనాలు తండోపతండాలుగా వెళ్ళి చూస్తున్నారట. మనము వెళ్దామా అంది కొద్దిగా స్టైల్గా మాటలు పేరుస్తూ సౌదామిని. వెంటనే అంగీకారం తెలిపేసింది శారద. నాకు ఈ మధ్య మనశ్శాంతి లేదు. మా అత్తగారే దయ్యమై మా ఇంట్లో తిరుగుతున్నట్టే ఫీలింగ్. నేను వస్తాను. వీళ్లలో కూడా ఇన్ని మూఢనమ్మకాలా? భావన అత్తగారు పరమేశ్వరి చిన్నగా నవ్వుకుంది. వీళ్ళ శరీరాలు పెరిగాయి, శరీరాల మీద ఉన్న ఫ్యాషన్లు పెరిగాయి, కానీ మనసులు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నట్టున్నాయి. అత్తయ్య, నేను వచ్చి హెల్ప్ చేయనా అని అడిగింది భావన. నిజానికి వంట అంతా చేసి చేయించి స్నానం చేసి ఉతకటానికి పనికిరాని ఓ ఖరీదైన ఫ్యాన్సీ చీర కట్టుకున్నాక ఈ పని చేయటం, చీరపాటు చేసుకోవటం ఆమెకి ఇష్టం లేదు. కానీ స్నేహితురాళ్ల ముందు తను అత్తగారికి విధేయురాలన్నట్టుగా ఉండాలి కదా. సమక్షంలో అత్తగారులను దుయ్యపట్టినా అత్తగారికి పనాప చెప్పి తను షోగ్గా తయారై కూర్చున్నందుకు పరోక్షంగా దుయ్యబడతారు కదా. తన కోడలి మనసులో ఏముందో, మాటలో ఏముందో తెలియకపోవడానికి వాళ్ళిద్దరి సాంగత్యం చిన్నది కాదు కదా. అందుకే పరమేశ్వరి అంది, వద్దులేమ్మా భావన, ఇదేమంత పెద్ద పని, నేను సర్దేస్తాలే. స్పృహ వచ్చినట్టుగా అందరూ లేచి నుంచున్నారు. భలే వారంటి, మీరు చేయటమేంటి, మేము తినడమేంటి? ఇలా లేచిన అందరినీ ఆపేసింది భావన. ఆమెకు తెలుసు ఇప్పుడు ఇలా అంటారు, కానీ ఇక్కడ నుండి గడప దాటగానే వాళ్ళంతా ఆడే ఆక్షేపణలు తనకు తెలియనివా? తను మాత్రం అందులో ఒకటే కదా తెలియకపోవటానికి. ఎందుకమ్మా, అంతా రెడీ అయిందిలేండి, సరదాగా వచ్చి భోంచేయండి. పరమేశ్వరి గారి ఆహ్వానం అందరికీ నచ్చింది. పని చేయనక్కర్లేదు, చేయనట్టు ఉండదు. జీవితం ఎంత చిన్నది, అంత చిన్న జీవితాన్ని ఇలాంటి పనులకు ఖర్చు పెట్టేస్తే దాన్ని అనుభవించేదెప్పుడు? జమున తనకు కావసమన్నీ కొద్ది కొద్దిగా వడ్డించుకొని పరమేశ్వరి దగ్గరగా వచ్చి కూర్చుంది. రాహుకాలంలో బయలుదేరి వచ్చానంటే కుడికన్ను అదురుతోంది. మా హస్బెండ్ క్యాంప్కి వెళ్తున్నారు, ఏమైందో ఏమో, తొందరగా ఇంటికెళ్ళి ఫోన్ చేయాలి. తదాస్తు దేవతలుంటారు, అలా మాట్లాడకండి జమున, మీ వారికి ఏమీ కాదు అలా అన్న సుధామయ్య వంక చూసింది పరమేశ్వరి. ఆమె మాటల్లో నిజాయితీ ఉన్నట్టే అనిపించింది. కానీ ఇంతటి నాగరికులలో కూడా ఈ మూఢనమ్మకాలు ఏమిటని నిట్టు వచ్చి ఓపిక చేసుకుని స్వయంగా వడ్డించడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన ఆమె దిగులు పడింది. పొద్దుటి నుండి మనసును మరచేసి శరీరాన్ని బొంగరం చేసి

తీరిక లేకుండా తాను విసుక్కుంటూ పనివాళ్లను కసురుకుంటూ తన కోడలు చేసిన 10 రకాల ఐటమ్స్, ఈ మధ్యనే అమెరికా నుండి తెప్పించిన లేటెస్ట్ క్రోకరీ వెజల్స్లు 30 భాగం మిగిలిపోయి విక్రిస్తున్నట్టుగా చూస్తున్నాయి. కడుపుకు తినేదానికి కూడా ఫ్యాషనే వీళ్ళకి. కానీ నిష్కల్మషమైన మనస్తత్వం, ఇతరులను నొప్పించిన నైజం, వినమ్రమైన ప్రవర్తన ఇవి ఫ్యాషన్ కావా? అవి నాగరికత లిస్టులోకి రావా? మరలా నిట్టూచింది ఆమె మనసు. సరేలేండి, స్వీటన్నా తినకుండా వెళ్తున్నారు, మీ ఇంటికి వచ్చినప్పుడు మేము ఇలాగే చేస్తాంలేండి, ఉలిక్కిపడింది పరమేశ్వరి. తన కోడలు ఇంత కష్టపడి ఖర్చు పెట్టి పార్టీ చేసి ఆఖరిన ఇలా మాట్లాడి చెడ్డ కావడం ఆమెకు నచ్చలేదు. మొన్నటికి మొన్న జ్యోతి కూడా మా ఇంట్లో ఇలాగే చేసింది, ఈరోజైతే పార్టీకే రాలేదు. చదువుకున్నదని తనకి గర్వం, మనం ఇక తన ఇంట్లో పార్టీకి పోకూడదు. పాత కష్టని ఇలా బయట పెట్టుకుంది సౌదామిని. నిజానికి ఆమె బయటపెట్టింది జ్యోతిని కాదు, తనలోని కుసంస్కారాన్ని. ఒక వ్యక్తి వెనుక ఇలా మాట్లాడటం సభ్యత కాదని వీళ్ళకెందుకు తెలియదు? ప్రేమించటంలో ఉండే మానసిక ఆనందాన్ని, అభిమానించటంలో పొందే అఖండమైన అనుభూతిని, స్నేహించటంలో దొరికే మాధుర్యాన్ని ఎందుకు కోల్పోతున్నట్టు ఈ తరం? మాధురికి కూడా భావన అంటి నిష్ఠూరాలు, జమునాంటి సంజయశీలు, మిగతా పార్టీ మెంబర్స్ ఆక్షేపణలు ఏవీ వినాలనిపించలేదు. వాళ్ల నుండి మెల్లిగా తప్పుకొని కిటికీ దగ్గరకు నడిచింది. 40 క్యాండిల్ బల్బు క్రీనీడలో కిటికీ బయట ఓ మనోహరము సుందరమైన దృశ్యం ఆమె మనసును సముదాయించింది. చేతులు కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన పరమేశ్వరిని కూడా ఆ దృశ్యం ఆహ్లాదపరిచింది. ఒక ఆడబాతు మరో ఆడబాతు రెక్కలు తన పొడవాటి మెడను దాచుకుని తన స్నేహభావాన్ని వ్యక్తం చేస్తుంది. పక్షులకు తెలిసిన జీవన విలువలు మేధావి అయిన మనిషి ఎందుకు గుర్తించినట్టు, అబద్ధపు స్నేహాలని ఎందుకు పోషిస్తున్నట్టు, మనం చెప్పే మాట మరో చెవికి సోకదనే నమ్మకంతో ఎవరి ముందే మన మనసును పరవగలమో వాళ్లే నిజమైన స్నేహితులు. మన సంతోషాన్ని మనస్ఫూర్తిగా ఎవరు పంచుకుంటారో వాళ్ళు నిజమైన స్నేహితులంటే, మన కష్టానికి తోడుగా నిలిచేదే స్నేహం అంటే. అలాంటి స్నేహాన్ని అందించే స్నేహితులు ఇందులో ఒక్కరంటే ఒక్కరు మా భావనకు ఉన్నారా అని ఎలుగుతారు అనిపించింది ఆమెకు. మీ చేతిలో డబ్బుంది, కాలక్షేపం కోసం ఒకరికొకరు ఏరుకున్న ఆటబొమ్మలు మీరు. గడప దాటాక అవసరం తీరాక బాయి చెప్పుకుని గత జ్ఞాపకాల్ని మీ మెదడులో నుండి సిమ్ కార్డులా తొలగించే మీరు దయచేసి దీనికి స్నేహం అనే పేరు పెట్టకండి, ఆమె మనసు ఘోషించింది.

దేశంలో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హార్మో జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరిచే దిశగా ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. హార్మో జలసంధిని 60 రోజుల పాటు తిరిగి నౌకాయానానికి తెరవడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే ఈ ఒప్పందానికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం అవసరమని, మరికొద్ది రోజుల్లో ఈ ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రకారం జలసంధిలోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ తీరానికి సమీప మార్గంలో ప్రయాణించగా, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ తీరానికి సమీప మార్గాన్ని ఉపయోగించనున్నాయి. ఈ రాకపోకలపై ఎలాంటి

0: ట్రాన్సిట్ ఫీజులు గాని సేవా రుసుములు గాని విధించబోరని, మైన్స్ తొలగింపు సాంకేతిక చర్యల్లో ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వామ్యం కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందానికి ఆమోదం లభించిన అనంతరం అమెరికా ఇరాన్ మధ్య గతంలో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం అమలును తిరిగి ప్రారంభించి హార్మో జలసంధి ద్వారా వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల పునరుద్ధరణపై ఉమ్మడిగా పనిచేయనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఖతార్ ఒమన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా ప్రాంతీయ మధ్యవర్తులు ప్రతిపాదనలను పరస్పరం చేరవేస్తూ చురుగ్గా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఒమన్ చేపడుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతును అందిస్తోందని, మరికొద్ది రోజుల్లో ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరిలో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి మధ్యవర్తులు ఇరుపక్షాల మధ్య సందేశాలు, ఒప్పంద ముసాయిదాలను పరస్పరం చేరవేస్తూ చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ హార్మో జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరవడంపై ఇరాన్తో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: President Trump last week would have been one of the largest military campaigns, the largest military campaign since World War II against the Iranians. Because of that, we are in talks with the Iranians, and I think there is a chance we may have a deal today or tomorrow to open the strait and move towards a more normalized position in this conflict.
0: హార్మో జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ యుద్ధ వాతావరణం వల్ల తమ దేశ పౌరులు నేరుగా ప్రభావితం కాలేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రదర్శించిన సమర్థవంతమైన పాలన, అత్యవసర సంక్షోభ నిర్వహణ, పొరుగు దేశాల నుంచి లభించిన దౌత్య సహకారం వల్లే ఇరాన్ ఈ క్లిష్ట సమయాన్ని తట్టుకుందని చెప్పారు. శత్రుదేశాలు తమ దేశపు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసినప్పటికీ సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఇరాన్ అధికారిక టెలివిజన్ ఛానల్ ద్వారా ఆయన నిన్న ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సంక్షోభ సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన బాధ్యతాయుతమైన పనితీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రివర్గంతో పాటు అధికారులు, గవర్నర్లు, కౌంటీ గవర్నర్లు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అమెరికాలో జన్మతా పౌరసత్వంపై పరిమితులు విధించడం, అలాగే బర్త్ టూరిజంను అరికట్టడం లక్ష్యంగా రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. జన్మతా పౌరసత్వంపై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ ఇది దురదృష్టకరమైన నిర్ణయమని వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
2: Because it's very unfair. This was done for a different reason. This was done right after the Civil War. This was for the babies of slaves. And what's happening now, if people are building businesses around it, from wealthy people are building businesses around birthright citizenship. That's not the way it was supposed to work. It's a disgrace. They're buying their way in. And we're not going to let it happen. So we're cracking down very big crackdowns. And this will give us the right to do it in a much more forceful manner. We had a very unfortunate decision.
0: తొలి కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం విదేశీ పౌరుల పిల్లల్లో చారిత్రక మినహాయింపుల పరిధిలోకి రాని కొన్ని వర్గాలకు జన్మతా పౌరసత్వం వర్తించదని వైట్ హౌస్ వెల్లడించింది. రెండో ఉత్తర్వు ద్వారా విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు మాత్రమే అమెరికాకు ప్రయాణించే బర్త్ టూరిజంను పూర్తిగా నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ఆదేశించారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు గత జూన్లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు అనంతరం వెలువడ్డాయి. ఆ తీర్పులో అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాపై నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ పౌరసత్వ నిబంధన ప్రకారం స్వయం చాలకంగా అమెరికా పౌరసత్వానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా అమెరికాలో వీసా, గ్రీన్ కార్డు వంటి ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తుల విషయంలో కీలక మార్పులు జరిగాయి. అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ USCIS దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై అసంపూర్ణంగా లేదా అవసరమైన ఆధార పత్రాలు లేకుండా దాఖలు చేసిన దరఖాస్తులను అదనపు వివరాలు కోరుకు

నేరుగా తిరస్కరించే అధికారం ఆ సంస్థకు కల్పించింది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు యుఎస్సిఐఎస్ ప్రకటించింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు ఇకపై దాఖలయ్యే అన్ని ఇమిగ్రేషన్ ప్రయోజనాల దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన అన్ని పత్రాలు పూర్తిగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన అదనపు టారిఫ్లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తోంది. ఇప్పటికే 9

భారీ దిగుమతి సుంకాలు విధించారు. ఈ సుంకాల ద్వారా అమెరికా ప్రభుత్వం మొత్తం 166 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది. అయితే ట్రంప్ తన అధికార పరిధిని దాటి ఈ టారిఫ్లు విధించారని అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్, సౌదీ, తుర్కీ దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని 3 జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యకుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ అలాగే ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. థాయిలాండ్లోని నోంతపురి ప్రావిన్స్ లో బాంగ్క్రోవాయ్ జిల్లాలో ఉన్న ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో 8 మందికి పైగా మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. దీనికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థి కూడా ఈ ఘటనలో మరణించాడు. ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లే ముందు తన తాత అమ్మమ్మలపై కూడా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కల్పించిన ప్రత్యేక అధికారాల విస్తృత వినియోగం మానవ హక్కుల పరిస్థితులపై ఆందోళనలను మరింత పెంచుతోంది. గత దశాబ్ద కాలంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ కార్యాలయంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు బలవంతపు అదృశ్యాలు, అధిక బలప్రయోగం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు, జవాబుదారీతనం లేకపోవడం వంటి అంశాలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. గత జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల తొలి రోజు రావల్కోట్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిరసన కారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు నేరుగా కాల్పులు జరిపాయని, దీంతో పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ ఆరోపించింది. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సంఘటనలపై స్వతంత్రంగా సమాచారం సేకరించడం కష్టంగా మారిందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉగ్రవాద నిరోధక చట్టాలు, అత్యవసర నిబంధనలను, సాధారణ రాజకీయ నిరసనలను అణచివేయడానికి కూడా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. సూడాన్లోని ఎల్ ఒబైద్ నగరం చుట్టూ డ్రోన్ దాడులు, మౌలిక సదుపాయాల ముట్టడి తీవ్రమవడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా నిర్వాసితుల శిబిరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో తాగునీరు, వైద్య సరఫరాల కొరత తీవ్రస్థాయికి చేరిందని ప్రకటించారు. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రపతి మహ్మద్ షహబుద్దీన్ జూలై 24న తన పదవీకాలం ముగియడానికి 2 ఏళ్లు ముందుగానే రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్దంలో పాల్గొన్న మహ్మద్ షహబుద్దీన్ దిగువ న్యాయస్థాన మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయన 2023 ఏప్రిల్లో 5 ఏళ్ల పదవీకాలానికి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త భద్రతా పరిస్థితులు నెలకొన్నప్పటికీ హార్మో జలసింధు గుండా సరుకుతో ప్రయాణిస్తున్న అరవై వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా అనే వాణిజ్య నౌకపై మంగళవారం జరిగిన దాడిలో అది మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది నావికులు, వారిలో 13 మంది భారతీయులు సహా అందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర న్యాయస్థానం 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసులో తొలిదశలోనే మెటాపై 375 మిలియన్ డాలర్ల సివిల్ జరిమానా విధించబడింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా తమ ప్లాట్ఫామ్స్ ను రూపొందించడమే కాకుండా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రమాదాల గురించి తెలిసినా తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు నిర్ధారించింది. ఈ 567 మిలియన్ డాలర్ల జరిమానాతో కలిపి మెటాపై మొత్తం 942 మిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడింది. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో బాలల భద్రతను మరింత బలోపేతం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం వయస్సు నిర్ధారణ వ్యవస్థను మెరుగుపరచడం, 13 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను గుర్తించి తొలగించడం, భద్రతా అవగాహన సందేశాలను ప్లాట్ఫామ్స్ లో ప్రదర్శించడం, పాఠశాలలతో కలిసి బాలల రక్షణ చర్యలను అమలు చేయడం వంటి సంస్కరణలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో చంద్రునిపై గతంలో గుర్తించిన ఒక భారీ క్రేటర్ గ్రహ శకలం వల్ల కాకుండా తోకచుక్క నుంచి విడిపోయిన శకలం ఢీకొనడం వల్ల ఏర్పడి ఉండవచ్చని వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా చంద్రుని ఉపరితల పరిణామాలపై ఇప్పటి వరకు ఉన్న కొన్ని అభిప్రాయాలకు కొత్త కోణం లభించింది.
పరిశోధకుల విశ్లేషణ ప్రకారం తోకచుక్క శకలాలు అత్యంత వేగంతో

ప్రయాణిస్తాయి. ఇవి చంద్రుని ఢీకొన్నప్పుడు సాధారణ గ్రహ శకలాల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. దీంతో చంద్రుని ఉపరితలంపై విశాలమైన క్రేటర్లు ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్ల శకలాలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. శాస్త్రవేత్తలు చంద్రుని కక్షలోకి ఉపగ్రహాలు పంపిన చిత్రాలు, భూగర్భ నిర్మాణాల విశ్లేషణ, కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో చంద్రుడిపై నిర్వహించే పరిశోధనలు, నమూనాల సేకరణ, అలాగే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై ప్రభావ బిలాల అధ్యయనాలకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో పాటలు వినిపించమంటూ మెసేజెస్ వచ్చేసినాయి. మరి మనుషులంతా ఒక్కటే చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. పి సుశీల గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. ఎవరంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ బాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మీద ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత 2006 ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు. రఘు నాగలక్ష్మి త్యాగులు శ్రీముఖలింగం నుంచి.

కార్యక్రమంలో తర్వాత రాజమౌళి చిత్రం నుంచి పీలీల గానాన్ని వినిపించమంటున్నారు. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర, హరిణి వీరందరి కోరిక మీద ఈ పాట.

హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరాం తనుజ వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాటను ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. గృహప్రవేశం చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రావోయే అతిథి కార్యక్రమంలో మల్లె మొగ్గలు చిత్రం నుంచి పాటను వినిపించమని మెసేజ్ చేశారు భూమిదేని లక్ష్మీనారాయణ గారు. మన దగ్గర ఆ చిత్రం అందుబాటులో లేదండి. మరి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ మెసేజ్

పేజ్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. వీరు స్వాతి కిరణం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. వాణి జయరాం గానం చేశారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి. రమణ గోగుల మధుప్రియ గానం చేశారు ఈ పాటను.

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందలపల్లె గ్రామం నుంచి హరిబాబు వారి కుటుంబ సభ్యులు వినిపించమంటున్నారు. పవిత్ర ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటను.

కార్యక్రమంలో చివరిగా కలవారి కోడలు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు. మరి వీరి కోరిక మీద కలవారి కోడలు చిత్రం నుంచి ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రానికి శ్రీరంగం గోపాలరత్నం పాడిన పాట

0: ಸುಬ್ಬಲಕ್ಷ್ಮಿ.
1: మీరిన్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి. విజయప్రకాష్ పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కార్యక్రమముల తర్వాత శృతిలయలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాటకు సంగీతం కెవి మహాదేవన్.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 అవస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులు అవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడం లేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
1: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 పిహెచ్డి స్కాలర్స్తో సహా మొత్తం 3,000 పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ అండ్ గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 1,000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8

మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్యూసీఎఫ్టీసీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన రాష్ట పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తాల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1,200 మందికి పైగా భక్తులు మంచు లింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తాల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలప్పుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000కు తగ్గింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చెరడియో జిల్లాలో 1 మరణం నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్3లో భాగంగా 9 తేదీ నుంచి 17 తేదీ వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాగ 3వ దశ ప్రణాళిక రూపొందుతోందని ఆకాశవాణి జమ్మూ విలేఖరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుది శ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
పట్టభద్రులైన విద్యార్థులు

0: క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత్ చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి సత్యప్రసాద్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతి వరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి సత్యప్రసాద్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: త్రిశూలం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మీరు విన్న ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సాధించిన లక్ష్యాలపై పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట పురోగతితో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి జలధార కార్యక్రమంపై అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణ, తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం అమలు పురోగతిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు విద్యానగర్లో రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాకారులు ఒక తరానికి వారసత్వ సంపద వంటి వారని, ఇటువంటి కార్యక్రమాలు కళాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. పిల్లలు తమలోని కళా నైపుణ్యాలను వృత్తిగా మలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచిస్తూ,
1: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం. ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. అదే విధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా ఇన్నోవేషన్, సృజనాత్మకతని వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలనేవి ఎంతో మందికి పీస్నిస్తాయి. కుటుంబంతో కలిసి చేసేటువంటిది శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి.
0: అనంతరం రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళాకారుల ప్రతిభ కేవలం ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలోని నీటిపారుదల శాఖకు చెందిన కాలువలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యేక వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారెవరిని ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల కూటమి పాలన, అభివృద్ది, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ డీఎస్సీకి సంబంధించి దాఖలైన పలు కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని చెప్పారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం, పాడేరు, అరకు ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

0: వింటున్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బాపట్ల జిల్లా వేటపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇతర విద్యాసంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలు బోధనలో ముందంజలో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని, 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా నవీకరించామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న మంత్రి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు లేని విధంగా నిడదవోలు నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ద్వారా నిడదవోలును మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి తెలుపుతూ,
1: ఎల్నినో ప్రభావం, దీని వల్ల వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మనకి వర్షాలు పండి 42%, ఇంకా 58% వర్షాలు మనకి డెఫిసిట్. దాని వల్ల కొంచెం ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ రకంగా మన పంటల్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకోవాలి. రైతులు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మనం ఇబ్బందులు చూసే కంటే కూడా ముందుగానే మనం దాన్ని అధిగమించే విధంగా ముందుగానే మనం పంటలు వేసుకోవడంలో కూడా నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలను వేసుకోవటం, ఇలాంటి వాటి పట్ల మనం శ్రద్ధ పెట్టి చేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 7 కోట్ల 74 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో కందుకూరు, కావలి, కొండాపురం, లింగసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకానికి ఎంపికైంది. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన 60 లక్షల రూపాయల నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదులు, నూతన పరిశోధనశాల, అధునాతన వంటగతిని నిర్మిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొంటూ,
2: పిఎంశ్రీ కింద 7th ఫేజ్ లో మన స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. 9.2 లక్షల విలువ చేసేటువంటి మంచి కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చింది పిల్లలకి. రెండోది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, 2.5 లాక్ పైన విలువ చేసేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు 4 ల్యాబ్లకి కూడా శాంక్షన్ అయింది. ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా ఉపయోగకరమైంది. 51 లక్షలతో మనకు పిఎంశ్రీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ లో మనకు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. చైల్డ్ అనేసి అని, తర్వాత బ్యాడ్ టచ్ గుడ్ టచ్ యాంటీ టొబాకో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. పిల్లలు మన దేశానికి ఉపయోగపడేటువంటి సైనికుల్లాగా వాళ్ళు తయారవుతున్నారు. అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోడీజీ గారు.
0: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వికాసం విద్యావాహిని కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన పసల అంజలక్ష్మి గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: భారత స్వాతంత్ర్యోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ నారీమణులలో శ్రీమతి అంజలక్ష్మి ప్రముఖురాలు. నిస్వార్థ సేవా పరాయణురాలు, తామ్రపత్ర గ్రహీత, నిరాడంబరమూర్తి పసల అంజలక్ష్మి గారు. వీరు 1904 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకాలో కుముదవల్లి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి పేరు శ్రీ దాసం వెంకట్రామయ్య. వీరి తల్లి పేరు శ్రీమతి దాసం వెంకమ్మ. ఈమెకు ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. 2వ తరగతి వరకు చదివారు. 1916 పడమరవిప్పర్రు గ్రామ వాస్తవ్యులైన శ్రీ పసల కృష్ణమూర్తి గారితో వివాహమయ్యింది. అప్పుడు ఈమెకు 12 సంవత్సరాల వయస్సు. ఈమె 16వ ఏట అత్తవారింటికి వెళ్లారు. తెల్లదొరలను ఎదిరించి జైలుకు వెళ్లారు. పెద్ద కుమారునికి 3 సంవత్సరాలు, అంజలక్ష్మి గారికి అప్పటికీ 6 నెలల గర్భవతి. 1921 మహాత్మాగాంధీ ఆంధ్రదేశ పర్యటనకు వచ్చి బెజవాడలో ఉన్నారు. అప్పుడు అంజలక్ష్మి గారి భర్త కాంగ్రెస్లో చేరారు. జిల్లా కాంగ్రెస్ సంఘ సభ్యులు అయ్యారు. భార్యాభర్తలిద్దరూ జాతి, మత, కుల వివక్షను విడిచిపెట్టారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొన్నారు. స్వయంగా నూలు వడికి నేసిన బట్టలనే ధరించాలని ఈ దంపతులు నియమంగా పెట్టుకున్నారు. నూలు వడుకుచు, నూలు వడికే విధము తెలియండి, జనులార మీరు విధము కనుగొని లాభమొందండి అని ఆలపించారు. గాంధీ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చి చాగల్లు ఆశ్రమాన్ని సందర్శించారు. చెర్ల గణపతి శాస్త్రి నిర్మించిన చాగల్లు దగ్గర మల్లవరం ఆశ్రమంలో 3 రోజులున్నారు. ఈ దంపతులు గాంధీని అనుసరించారు, అన్ని విధాలా సహకరించారు. మల్లవరం ఆశ్రమంలో అనేక మంది తెలుగు పడతలు తమ ఆభరణాలను తీసి గాంధీగారి సమక్షంలో ఉంచారు. అంజలక్ష్మి గారు తమ శరీరం

ఉన్న బంగారాన్నంతటిని తీసి అక్కడ పెట్టారు. వీరి పెద్ద కుమార్తె సత్యవతి, ఆమె కూడా తన గొలుసు మురుగులు తీసి ఇచ్చి తల్లిని అనుసరించారు. ఆశ్రమాలన్నింటిలోనూ గృహస్థాశ్రమమే మేల్తరమైనది. అతిథి అభ్యాగతులను ఆదరించి కడుపు నిండా భోజనం పెట్టవచ్చు. ఇక ఏ ఆశ్రమంలోనూ ఇది సాధ్యపడదు. నాన్నోదక సమందానం అని కదా, అన్నదానంతో సమానమైన దానం లేదని విశ్వసించి పసల అంజలక్ష్మి దంపతులు వీరి స్వగ్రామమైన పడమర విప్పరులోనూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరికీ అన్నదానం చేశారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు. ఆసేతు హిమాచలం స్వరాజ్య సాధన కోసం తహతహలాడుతున్న రోజులలో మహాత్మాగాంధీ నాయకత్వం అందరినీ ఆకర్షించింది. ప్రాణాలకు తెగించి చదువులను వదిలి ఉద్యోగాలు మానేసి ఆస్తిపాస్తులను దేశం కోసం సమర్పిస్తూ స్వరాజ్య సమరంలో అనేక మంది పాల్గొన్నారు. ఒకవైపు స్వాతంత్ర్యోద్యమం మహోన్నతంగా విజృంభిస్తూ ఉంటే మరొక వైపు వీరేశలింగం పంతులు గారి సంఘ దురాచార ఉద్యమం మరింతగా ప్రజ్వలించింది. ఆ ప్రభావం అంజలక్ష్మి గారి మీద పడింది. ఈమె వితంతు పునర్వివాహాలతో పాటు కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించారు. తమ సొంత డబ్బులను ఖర్చు చేసి అనేక వివాహాలు దగ్గరుండి జరిపించారు. అదేవిధంగా ఈ దంపతులు హరిజన విద్యార్థులను చేరదీసి తమ సొంత బిడ్డలతో సమానంగా పెంచి వారిని చదివించారు. పసల అంజలక్ష్మి గారి కార్యదీక్ష, దక్షత, ఉత్సాహం కొనియాడదగినవి. 1931 జనవరి 21వ తేదీన భీమవరంలో సత్యాగ్రహం ప్రారంభమయ్యింది. అంజలక్ష్మి అందులో పాల్గొన్నారు. అందుకు ఆమెను అరెస్టు చేసి మద్రాసు జైలుకు పంపించారు. అరెస్టు అయిన కాంగ్రెస్ కార్యకర్తలు, నారీమణులు జైలుకుడును భరతమాత ప్రసాదంగా భావించారు. జాతీయ గీతాలాపనతో, ప్రార్థనా గీతాలతో కాలక్షేపం చేశారు. జూలై 19న తిరిగి విడుదలయ్యారు. అనేక మంది కార్యకర్తలు ఆనందంగా స్వాగతం పలుకుతూ ఉంటే స్వగ్రామమైన పడమర విప్పర్రు చేరుకున్నారు. 1932 జూన్ 27వ తేదీ ఆంధ్రదేశ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపవలసిన రోజు. శ్రీ పసల కృష్ణమూర్తి గారి అధ్యక్షతన భీమవరం తాలూకాఫీసు మీద బ్రిటిష్ జెండాను దింపి కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమించారు. ముందుగానే పరాయి పాలకులకు నోటీసు ఇచ్చారు. భార్య పసల అంజలక్ష్మి గారితో పసల కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ కార్యకర్తల దేశభక్తి గీతాల నడుమ వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ నుదుట కుంకుమ రేఖలతో దీక్షాకంకణ బద్ధులై అడుగు ముందుకు వేశారు. పరాయి పాలకుల గుండెలు గుబిల్లుమన్నాయి. రైళ్లు, బస్సులు, సైకిళ్లతో బయలుదేరారు. విజయం కార్యకర్తలదే. అంజలక్ష్మి గారు 6 నెలల గర్భవతి. జెండాను ఎగురవేయడానికి పైకి ఎక్కిన కార్యకర్తలలో ఉద్ధరాజు మాణిక్యాంబ గారు కూడా ఉన్నారు. ఆంగ్ల సైనికులు కర్కశత్వంతో లాఠీచార్జీ చేశారు. మన ప్రజాశక్తి వెల్లువ ముందుకు సాగింది. ఆపడానికి ఆంగ్లేయుల వశం కాలేదు. ప్రప్రథమంగా ప్రభుత్వ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనకీర్తి ఆంధ్రదేశానికి మరియు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి పుణ్య దంపతులకు దక్కింది. గీతాలాపన చేస్తూ మురిసిపోయారు ఈ దంపతులు.

మాతరంబని కుక్కుటముల రచన్ మేలుకొనుమయ్య వత్స మేలుకొనుమయ్య అని పాడుతూ అందరినీ ఉత్తేజితులను చేశారు. గర్భవతి అయిన అంజలక్ష్మి గారితో పాటు ఈమె పెద్ద కుమారుడైన ఆదినారాయణ, మాగంటి అన్నపూర్ణాదేవి, పొణకా కనకమ్మ, ఉద్ధరాజు మాణిక్యాంబ మొదలైన నారీమణులు అరెస్ట్ అయ్యారు. అందరినీ భీమవరం పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ నుండి మహిళలను రాయవల్లూరు జైలుకు తీసుకువెళ్లారు. అందరూ కలిసి అంజలక్ష్మి గారికి వేడుకగా జైలులోనే సూడిదెలు ఇచ్చారుట. దేవకీ మాత శ్రీకృష్ణునికి జన్మనిచ్చినట్లుగా అంజలక్ష్మి గారు ఒక పాపకు జన్మనిచ్చారు.

0: చరు చెరసాలలో. ఆమెకు కృష్ణభారతి అని పేరు పెట్టారు. అంజలక్ష్మి గారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. అప్పట్లో జైలుకు వెళ్లిన మహిళలకు అంచులు లేని తెల్ల చీరలు కట్టించి చేతిగాజులు పగులగొట్టించేవారు. కార్యదీక్ష కంకణ బద్ధులైన ఈ వీర నారీమణులు తమకు అలా చేయడానికి వీలు లేదని మొరాయించారు, ఎదిరించారు. భారతీయ మహిళా సంస్కృతిని కించపరచడానికి వీలు లేదని నిరసన తెలిపారు. జైలు అధికారులు అంగీకరించలేదు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రాయవెల్లూరు జైలుకు వెళ్లి జైలు అధికారులతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నారు. మహిళలను అలా అవమానించడం భారతీయ స్త్రీజాతికే అవమానకరమని వాదించారు. జైలు అధికారులు వాదించలేక అంగీకరించారు. అప్పుడు అంచులున్న చీరలను, గాజుగాజులకు బదులు రబ్బరు గాజులను ఇచ్చారు. గాజుగాజుల వల్ల ప్రాణాపాయమని జైలు అధికారుల భావన. ఇది విన్న తరువాత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రాయవెల్లూరు జైలుకు వెళ్లి పరిస్థితులను తెలుసుకుని స్త్రీలందరికీ పచ్చరంగు ప్లాస్టిక్ గాజులను సంతోషంగా పంపించారు. 1933 జనవరి 12వ తేదీ వరకు అంజలక్ష్మి గారిని కన్ననూరు జైలులో ఉంచారు. జైలులో జన్మించిన కృష్ణభారతికి 6 నెలలు వచ్చాయి. 1933 ఏప్రిల్ 14న అంజలక్ష్మి గారిని విడుదల చేశారు. పిల్లలిద్దరితో ఈమె స్వగ్రామానికి వచ్చారు. కార్యకర్తలు, స్త్రీలు అందరూ పడమర విప్పర్రులో అంజలక్ష్మి గారికి స్వాగతం పలికారు. ఉద్యమ దీక్షతో పాటు ప్రజాసేవకురాలిగా అంజలక్ష్మి గారు కనిపిస్తారు. ఈ దంపతులు భోగం మేళాలను, వరకట్న దురాచారాన్ని నిరసించారు. ఆదర్శ వివాహాలను ప్రోత్సహించారు. సీతానగర్ సేవాశ్రమం ఆదర్శంగా తమ స్వగ్రామమైన పడమర విప్పర్రులో 1929లో ఒక ధర్మాసుపత్రిని స్థాపించారు. అందులో ఒక డాక్టరును నియమించి పసల కృష్ణమూర్తి గారు కాంపౌండరుగా ఉన్నారు. పసల అంజలక్ష్మి గారు నర్సు. బొంబాయి మందుల కంపెనీ వారు ఈ ధర్మాసుపత్రికి మందులు, పరికరాలు అందజేసేవారు. తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకునేవారు. మానవ సేవే మాధవ సేవ అని అంజలక్ష్మి భావించారు. స్వరాజ్యం వచ్చిన తరువాత ఈ దంపతుల ఆనందానికి అవధులు లేవు. స్వాతంత్ర్యానంతరం అంజలక్ష్మి ప్రభుత్వం నుండి తామ్రపత్రం గ్రహించారు. ఉపకార వేతనాన్ని తిరస్కరించిన ఆదర్శ మహిళ. ఈమె 92వ ఏట కూడా ఖద్దరు దుస్తులే ధరించారు. సత్కారాలు, సన్మానాలు ఈమెకు నచ్చవు. అయినా ఈ దేశభక్తురాలిని సత్కరించడం దేశమాతను సత్కరించడమే కనుక పసల అంజలక్ష్మి గారిని బ్రతిమాలి ఒప్పించి తాడేపల్లిగూడెంలో ఆఫీసర్స్ క్లబ్ వారు, డాక్టర్ గోయింకా మహిళా కళాశాల వారు సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్లజర్లలో కలెక్టర్ గారి సతీమణి నిర్మలాదేవి గారు సత్కరించారు. 1995 అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్లో బాపూజీ 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ నిరాడంబర మహిళ, ఈ త్యాగమూర్తి జీవితం దేశమాతకు గర్వకారణం. నేటి యువతకు స్ఫూర్తిదాయకం. నేటి నారీమణులకు అనుసరణీయం. జై భారతమాత నమోస్తుతే.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన పసల అంజలక్ష్మి గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు దిగుమర్తి జానకమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలామారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన శ్రీమతి కె లక్ష్మీకమల్ గారి వివరణ వినండి.
3: నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన. నేటి తరం పిల్లలకు పెద్దవారి పట్ల ఉండవలసిన అవగాహన అంటే అది మామూలుగా చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ నిజానికి అది చాలా అతిపెద్ద ముఖ్యమైన విషయంగా గుర్తించి శ్రద్ధ తీసుకోవలసిన అంశం. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంటే సమాజంలో భావి తరాలకు నేటి బాలలు మార్గదర్శకులుగా ఉంటారు. పౌరులుగా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. పౌరులుగా సమాజ నిర్దేశకులు అవుతారు. మంచి విలువలు అందించే సామాజిక సభ్యులు అవుతారు.

అందుకే నేటి బాలలు రేపటి పౌరులు అంటారు. సమాజము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. అదేవిధంగా మానవుడు కూడా పెరుగుదలతో పాటు అన్ని విధాల అభివృద్ధి చెందే ప్రక్రియను మార్పు అంటున్నాము. సహజ ప్రక్రియ అయిన మార్పును అందరూ స్వాగతించవలసిన అంశము. మార్పు చెందిన సమాజము విద్య, సాంకేతిక, శాస్త్రీయ అంశాలలో వేగవంతంగా ముందుకు వెడుతోంది. సమాజంలోనే వివిధ రంగాలలోని వేగవంతమైన పరిణామం యువత మరియు పిల్లలు త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. నేటి కాలం పిల్లలు అయితే మరీ త్వరగా సామాజిక మార్పును అందుకుంటున్నారు. పిల్లల పరిజ్ఞానం మరీ ఎక్కువగా పెరిగింది. నేటి ఆధునిక కాలంలో జీవన విధానాలు వేగంగా మారుతున్నాయి. టెక్నాలజీ, సోషల్ మీడియా, స్వతంత్ర ఆలోచనలు పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పుల మధ్య ఈ తరం పిల్లలు పెద్దవాళ్ళ అనుభవాలు, భావాలు, ఆలోచనల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబంలో అమ్మ నాన్నే కాదు, తాతయ్య, నానమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నమ్మలు, మేనత్తలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, మేనమామలు, అత్తయ్యలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నులు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు, ఇలా దాదాపుగా ప్రతి ఇంట్లో 10-15 మంది దాకా ఉండేవారు. పెద్దవాళ్ళు జీవితంలో ఎన్నో అనుభవాలు పొందినవారు. వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు పిల్లలకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఎందుకంటే వారు ఎంతో జీవితం చూసి ఉన్నారు కాబట్టి వారి మాటల్లో కేవలం ఆజ్ఞలు మాత్రమే కాకుండా భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, పిల్లలపై ఉన్న ప్రేమ దాగి ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోగలిగితే పెద్దవాళ్ళ మాటలు భారంగా కాకుండా భరోసాగాను, ఆశీర్వచనంగాను అనిపిస్తాయి. ఈ తరం పిల్లలు స్వతంత్రంగా ఆలోచించటం మంచి విషయమే. అయినా పెద్దవాళ్లను నిర్లక్ష్యం చేయటం సరైంది కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా గౌరవంగా మాట్లాడడం, ఓర్పుతో వినడం నేర్చుకోవాలి. పెద్దవాళ్లతో వాదించకుండా వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పెద్దల మాటకు విలువ ఇచ్చి వారితో గౌరవంగా, మర్యాదగా, అభిమానంతో మసులుకోవాలి. వాళ్ళ అనుభవాలు వింటూ వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళు అనుభవించిన ఉడుదుడుకులు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తట్టుకుని సమర్థించుకున్నారో తెలుసుకోవాలి. కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి, అయితే అంతలోనే సర్దుకుపోయేవి. ఆ సఖ్యతలు, బంధాలకు వారు ఇచ్చే విలువ ఆదర్శంగా ఉండేది. ఒకరికొకరు సాయపడుతూ, ఒకరి అవసరాలు ఒకరు పంచుకుంటూ, మంచి మర్యాద, తప్పు ఒప్పు అన్నీ కలగలుపుకుని పనులు చేసుకునేవారు. ఎంతో ఓపికగా పెద్దవాళ్ళు పిల్లల అవసరాలను బాధ్యతగా చూసుకునేవారు. పిల్లలు కూడా పెద్దవారి పట్ల భయభక్తులతో గౌరవంగా ప్రవర్తించేవారు. అందువల్లే అప్పట్లో సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉండేవి. అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులు కూడా పిల్లల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పిల్లలు చెప్పేది ఓర్పుతో, సహనంతో వినాలి. ఇదివరకటి రోజుల్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆ రోజు తరగతి గదిలో జరిగిన విషయాలను తోటి వారితో పంచుకుంటూ వచ్చి కుటుంబంలోని పెద్దవారికి కూడా, తాతయ్య, ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, బామ్మ, మా స్కూల్లో ఇవాళ మరీ అంటూ ఆ రోజు జరిగిన విషయాలు చెప్పేవారు. అంతేకాక తనని కానీ తన స్నేహితుల్ని ఎవరైనా ఉపాధ్యాయులు మెచ్చుకున్నా లేక బాగా కోపడినా ఇంటిలోని కుటుంబ సభ్యులందరితోనూ చెప్పేవారు. నాన్నకి తప్ప, ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పటికి నాన్న ఇంట్లో ఉండరు, ఉద్యోగానికి పెడతారు కదా. అదీ కాక నాన్న అంటే భయం. అప్పట్లో పిల్లల్లో తప్పు చేసిన గిల్టీనెస్ ఉండేది. తప్పు చేసినప్పుడు నాన్నకి చెప్పాలంటే తాతయ్యతోనో నాన్నమ్మతోనో చెప్పించేవాళ్ళు. వాళ్ళు కూడా భరోసా ఇచ్చేవారు ఆ పిల్లలకి. సర్ది మీ నాన్నకు చెప్తానులే, భయపడకండి అని ఆ మాట వారికి చాలా ఉపశమనంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో కూడా రోజు మొత్తంలో తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడపాలి. అప్పుడే పిల్లలకు వీళ్ళు నా వాళ్ళు, వీళ్లతో నేను అన్నీ పంచుకోవచ్చు అనే భరోసాభిప్రాయం కలుగుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయినా వాళ్ళు ఒక కుటుంబం ఏర్పడే వరకు ఆ రోజు వాళ్ళ కాలేజీలోనూ ఆఫీసులోనూ జరిగిన విషయాలను పంచుకోవటం వల్ల పిల్లలకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. కుటుంబంలోని తన వారితో ఆత్మీయ

0: ఈత పెరుగుతుంది. అమరికలనేవి లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలువలకు కుటుంబమే పునాది. పిల్లలు తమ జీవితాలను ఉన్నతంగా అర్థవంతంగా మలుచుకోవటానికి ఎక్కువ భాగం కుటుంబమే వెన్నుదన్నుగా ఉంటుంది. ఒడిదుడుకులకు తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని అలవర్చి కష్ట నష్టాల్లో అండగా నిలబడుతుంది కుటుంబం అనే ఈ సత్యాన్ని పిల్లల్లో ఎప్పుడూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా వెలుగులు నింపే సూర్యుడిని ధూళిమేఘం కమ్మినట్టు తరతరాలుగా సమాజ ప్రగతికి దారి చూపే మనకు మన కుటుంబ వ్యవస్థకు నేడు రకరకాల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి అని అనటం ఎంతో విచారకరం. దానివల్ల ఎక్కడ చూసినా అభద్రత ఆవేదనలు వినపడుతున్నాయి. ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు, ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా ఈ తరం పిల్లలు వివిధ సమస్యలు సంకట పరిస్థితుల్లో చిక్కుకుని అశాంతి పాలు అవుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యాయి. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే తాపత్రయంతో సంపాదనే ధ్యేయంగా తల్లిదండ్రులు ఉరుకులు పరుకులు జీవితాలకు అంకితమవుతున్నారు. తమని పట్టించుకునేవారు ఎవరూ లేని ఒంటరితనంతో సెల్ ఫోన్లలో మునిగిపోతూ కొందరు పిల్లలు తీవ్రమైన మానసిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇంట్లో దొరకని ప్రేమను బయట వెతుక్కుంటూ మోసాలకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాటింగ్లు చేసుకుంటూ తాతాలు తెరుచుకుని ఒకరికొకరు పలకరించుకుంటున్నారు. ఆటలు పాటలు మాటలు అన్నీ అక్కడే. ఆ డిజిటల్కి బానిసలు అవుతున్నారు, మోసాలకు గురవుతున్నారు. మద్యం జూదం లాంటి వాటికి అలవాటు పడి దారుణాలకు నేరాలకు పాల్పడుతున్నారు. తాము అడిగినవి కాదు అంటే అశాంతికి లోనై ఉడుకు రక్తం యొక్క ఆవేశంలో చెడు అలవాట్లకు లోనవుతూ విచక్షణను కోల్పోతున్నారు. సోదరి లాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ వారి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అతిగారాపంతో అడిగినవన్నీ అమర్చే తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలను కుక్కటి వేళ్లతో కూల్చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్తో బైకుల మీద కార్లల్లోనూ గొప్పనుకుని పరిమితిమించిన వేగంతో డ్రైవ్ చేస్తూ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటమే కాక రోడ్ల మీద జనాల ప్రాణాలు కూడా తీస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఇలా సన్నగిల్లిపోతున్న కొద్దీ సామాజిక అశాంతి ప్రబలిపోతుంది. అది చివరకు దేశాభివృద్ధిని దిగమింగేస్తుంది. నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని చెప్పకుండా పెళ్లి చేసుకునేవారు కొందరు. 6 నెలలకో ఏడాదికో ఆ పెళ్లి మనస్పర్ధలతో విడిపోవటం, అంతటితో ఆగకుండా ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకోవటం, చివరకు ప్రాణాలు తీయటం, ప్రాణాలు తీయటానికి కూడా వెనుక అడగ తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. ఇంకా కొంతమంది ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపుతున్నారు. సామరస్యం అన్నది లేక చేసుకున్న భాగస్వామిని చంపేవారు కొందరు, బిడ్డల్ని కూడా చంపేవారు ఇంకొందరు. అహంకారం, అపోహలు, చెడు వ్యసనాలు ఇలాంటి సమస్యలకు ముఖ్య కారణాలు క్షణిక ఆవేశంలో పెద్దలు చేసిన దారుణాలకు పిల్లలు బనాథలవుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తగులాడుకుంటే వారి మధ్య పెరిగిన పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ పీడకలలు వారి జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ప్రేమించామంటూ పెళ్లి చేసుకోవడం నిజానికి అది ప్రేమ కాదు, కౌమారిక దశలో ఉండే ఆకర్షణ. అదే ప్రేమ అనుకుంటూ దాన్ని ప్రేమిస్తున్నామంటూ పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతకాలానికే మనస్పర్ధలు వచ్చి విడిపోతామంటారు. ఇప్పుడు అందువల్లే విడాకుల కేసులు పెరుగుతున్నాయి. భారతదేశపు కుటుంబ వ్యవస్థ గురించి విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటారు. మన వివాహ వ్యవస్థ మీద గౌరవంతో దాని గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారిలో కొందరు మన పద్ధతులను పాటించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి మన దేశ పరిస్థితులు అంతకంతకు దిగజారుతుండటం ఎంతో బాధ కలిగిస్తుంది. వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దే కుటుంబం బలంగా ఉండాలి. వివాహం తరువాత ఎదురయ్యే పరిస్థితులను వాటిని ఎలా సమర్థించుకోవాలో ముందుగానే అవగాహన కల్పించవలసిన అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజం. అలాంటి సమయంలోనే కుటుంబంలోని పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవాలి. అందుకే చిన్నతనం నుంచి పిల్లలకు పెద్దల పట్ల మంచి అవగాహన ఉండటం అవసరం.
1: కార్యక్రమంలో మీరింతవరకు నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన శ్రీమతి కె. లక్ష్మీకమల గారి వివరణ మీరింతవరకు విన్నారు.

0: మీరింతవరకు వనితావాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సమయం 2 గంటలు వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani and I'm Saira Mujtaba with the midday news.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ప్రకటన విన్నారు. టీన్ టైం హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా '1942 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. అయితే ముందుగా అడుగుతున్న ప్రశ్న, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? మరి సమాధానం రాసి పంపించేస్తారు కదా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈలోపు ఒక మంచి పాట.

అయితే ప్రశ్న మరొకసారి అడిగేస్తున్నాను, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? ఓకేనా? అందరికంటే ముందుగా సమాధానం పంపించేశారు మనకి లలిత మల్లిక్, సత్తుపల్లి నుండి పంపించారండి రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు పంపించారండి రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుండి పంపించారండి రైట్ ఆన్సర్. కాసుల పద్మ గారు గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ పంపించారండి రైట్ ఆన్సర్ అండి. హనుమంతరావు గారు పంపించారు కూర్మవల్లి ఖమ్మం తెలంగాణ నుండి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుండి పంపించారండి.

రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి, రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. బి శివకుమార్ వీసీ కాలనీ నంద్యాల నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. మధుసూదన్ రెడ్డి గారు పాపినాయనపాలెం నుండి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కేశవరావు గారు అత్తిలి నుండి, రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. పావని అండ్ ప్రణతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక త్రిలోక్ నవీన్ సౌమ్య శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. వీరయ్య సురేష్ కుమార్ లక్ష్మీప్రసన్న రిత్విక్ మనస్విని ఇందిరమ్మ కాలనీ నెల్లూరు, రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. కమల ఏసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. గుండుగొలను మద్దుల నాగవిమల రాణి శ్రీనివాసరావు లావణ్య గణేష్ సమృత్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. మురళి గారు పంపిస్తున్నారు భట్టిప్రోలు నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద గారు పంపించారు, రైట్ ఆన్సర్. మాత సత్యనారాయణ శిరీష గీతికాభిరాము రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల ఐఎన్సి సియోన్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్ అండి. వాటికన్ సిటీ నుండి ముకుందరావు ధర్మరాజు, రాంగ్ ఆన్సర్ పెట్టారండి ఎందుకని. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి సూర్యపాల నుంచి శేషిరెడ్డి చిన్నప్ప మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుండి, రైట్ ఆన్సర్. ఇంకా మనకి ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాస్ మనోజ్ తనోజ్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి చిలకమర్రి ఉపేంద్రచారి తిమ్మప్ర నల్గొండ జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్ అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి డి గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి, రైట్ ఆన్సర్ అండి. నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్, రైట్ ఆన్సర్. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి, రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు, రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్.

క్వశ్చన్ ఈ రైట్ ఆన్సర్. రాధ గారు పంపించారు ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ అండి. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుండి, రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే వెంకటేశ్వరరావు గారు మార్టూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, చంద్రారెడ్డి, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజని, మాయా, రాము, రైట్ ఆన్సర్ అండి. మీది కూడా. బొడ్డు ఓంకార్ గారు అండ్ గౌరీ, రామ్ నగర్, వేటపాలెం నుండి, రైట్ ఆన్సర్. సమీనగర్ పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి,

పేట నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. పేర్లు అర్థం కావట్లేదండి ఎందుకనో. రామూర్తి గారు పంపించారు. తెనాలి నుంచి, తెనాలి నుండి పంపించారండి. వీరి పేరు రాయలేదు. సరైతే నెక్స్ట్ చూద్దాము. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, రైట్ ఆన్సర్. దేశరెడ్డిపల్లి నుంచి అంజన్ గారు పంపించారు. రాంగ్ ఆన్సర్ పెట్టారండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్ గారు, రైట్ ఆన్సర్ అండి. ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. సయ్యా జాకీర్భాయ్, మహమ్మద్ రఫీభాయ్, ఖాదర్ భాషా మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయి, అజయ్, శృతి, రైట్ ఆన్సర్. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు పంపించారు, విశాఖపట్నం నుండి, రైట్ ఆన్సర్. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్, రైట్ ఆన్సర్ అండి. ఇంకా దాంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి గారు, రైట్ ఆన్సర్. చిన్నకుంట నుంచి, చిన్నకుంట మహబూబ్ నగర్ నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. అయితే అందరూ కరెక్ట్ ఆన్సర్సే పంపించేశారు. నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? అంటార్క్టికా. అందరూ కరెక్ట్ సమాధానం పంపించారు. అయితే రెండవ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినముగా ఏ రోజు జరపబడును? ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటాము? ఓకేనా, అర్థమైందా ప్రశ్న? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? సమాధానం పంపించేసేయండి, మరి నేను ఎదురు చూస్తూ ఉంటాను మీకోసం ఈ పాఠం.

మరి ప్రశ్న ఇంకొకసారి చెప్పేస్తానండి, ఎవరైనా తప్పుగా కనుక పెట్టినట్లయితే మళ్ళీ సరిచేసుకోవచ్చు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? నేను అడిగిన ప్రశ్న. అయితే అందరికంటే ముందుగా మనకి సమాధానం పంపించేశారు లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి. ఇంకా పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. ఇంకా పంపించింది ఎవరంటే రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్ అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ హరినాథపురం నుండి. రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. రాధా గారు ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు. రైట్ ఆన్సర్ అండి. ఇందిరమ్మ కాలనీ నెల్లూరు నుంచి వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని. రైట్ ఆన్సర్. ధవళ లక్ష్మి నరసింహారావు, సంధ్య, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. మహేంద్ర గారు తెనాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గారు గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుండి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు కూర్మవల్లి ఖమ్మం నుండి పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుండి. రైట్ ఆన్సర్.

బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్ గారు, పెరుమాళ్ళు శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుండి, రైట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు గారు దొడ్డిపట్ల అత్తిల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుండి, రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి గారు ఉరవకొండ నుండి, రైట్ ఆన్సర్. పాతగుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి గారు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్. రైట్ ఆన్సర్. సాయి దర్శన్ అండ్ శేష సాయి గారు పంపించారు. రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత సాయి, రుత్విక్, వర్షిత్ సాయి, రుత్విక్. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, వెంకటాచారి, వరలక్ష్మి గారు పంపించారండి. ఆల్మాస్ కూడా. రైట్ ఆన్సర్ అండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం, పద్మశ్రీ శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనూజ. రైట్ ఆన్సర్ అండి. పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రమణి గారు పంపించారు. రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గారు, గౌరీ గారు, రామ్నగర్, వేటపాలెం నుండి. రైట్ ఆన్సర్. గుండుగోలను కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ గారు పంపించారండి. రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ అండి. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి. రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు గారు మార్టూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి చినామిరం నుండి పంపించారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ గారు హోస్కోట నుండి. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద గారు. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు, గట్టనిక సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శేషిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరూ రాశారండి. రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ గారు. రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ. రైట్ ఆన్సర్ అండి. శ్రీనివాసులు గారు పంపించారు ఆళ్ళగడ్డ నుండి. రైట్ ఆన్సర్. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్ పంపించారండి. వాటికన్ సిటీ ముకుందరావు, ధర్మరాజు, శ్రీనివాస్, పద్మ, అమ్ము, సాయి, సూరి, అచ్చెన్న, అచ్చెన్నగూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి పంపించారండి. రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం. రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయ, రాము. రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట. రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, కోట హారిక, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుండి

0: పంపించారు రైట్ ఆన్సర్ నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత చిత్తూరు నుండి పంపించారండి రైట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి రైట్ ఆన్సర్ అండి జాప భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ నెల్లూరు నుంచి ఆన్సర్ తప్పు పెట్టారండి తెనాల నుంచి కుమార్ జాన కుమార్ గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి చిలకమర్రి ఉపేంద్రాచారి రైట్ ఆన్సర్ అండి నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ నాగర్కర్నూలు జిల్లా నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ అండి ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సీన నాగర్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ పంపించారండి రైట్ ఆన్సర్ అండి అత్తిలి నుంచి పంపించారు కేశవరావు గారు రైట్ ఆన్సర్ అండి నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి ఎనుమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ రాజేష్ కన్నా చిన్నపాసి సునీతారాజ్ భానురాజ్ అమ్మి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి పంపించారండి రైట్ ఆన్సర్ ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ కిషోర్ గోపీనాథ్ ఇస్మాయిల్ మస్తాన్ వలీ వీళ్ళందరూ పంపించారండి రైట్ ఆన్సర్ అండి అయితే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయండి చదివే సమయాభావం లేనందున చదవట్లేదు గమనించగలరు నేను అడిగిన ప్రశ్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అని జూన్ 5వ తారీఖు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి అందరికీ అభినందనలు యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ముందుగా వాణిజ్య ప్రకటన
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి
1: మరణించిన బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి
2: వివరాల సవరణ నివాస మార్పు ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో భక్తి పాఠ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు విద్యార్థిని నుజహత్ ఫాతిమా వినండి 10వ తరగతికి హిందీ పాఠం భక్తి పాఠ
4: నమస్తే అధ్యాపక్ జీ
5: సుభాషిష్ ఫాతిమా తుమ్ క్యా కర్ రహీ హో
4: అధ్యాపక్ జీ మై దోహే పడ్ రహీ హూ
5: ముజే ఏక్ దోహా సునా సక్తీ హో
4: జీ హాన్ అధ్యాపక్ జీ మై ఆప్కో ఏక్ దోహా సునాఉంగీ
5: सुनावो फातिमा
4: गुरु गोविंद दोहू खड़े काके लागो पाए बलिहारी गुरु आपने गोविंद दियो बताए
5: अच्छी तरह सुनाई अर्ध समझा सकती हो
4: मुझे मालूम नहीं है आप समझाइए अध्यापक जी
5: मैं समझाऊंगा ध्यान से सुनो गुरु देवुडु कनुक ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా ఎవరికి నమస్కరించాలి గురువుకే నమస్కరించాలి ఎందుకంటే ఆ భగవంతుడిని గురించి తెలియచేసినదే గురువు కాబట్టి గురువుకే నమస్కరించాలి
4: అబ్ ముజే సమజ్ మే ఆ గయా అధ్యాపక్ జీ
5: అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో
4: జీ హాన్ అధ్యాపక్ జీ
5: భగవత్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై
4: భగవత్ భక్తి కా జ్ఞాన్ హమే గురు దేతా హై
5: సహీ ఉత్తర్ ఫాతిమా అగలా ప్రశ్న గురు కో కిస్సే శ్రేష్ఠ బతాయా గయా హై క్యూం
4: गुरु को भगवान से श्रेष्ठ बताया गया है

0: सद्गुरु सत्य की नौका का नाविक है।
1: सही उत्तर फातिमा। अब मैं कुछ पर्यायवाची शब्द सिखाऊंगा, ध्यान से सुनो और दोहराओ।
0: ठीक है अध्यापक जी।
1: प्रभु ईश्वर भगवान,
0: प्रभु ईश्वर भगवान,
1: पानी जल वारी,
0: पानी जल वारी,
1: चंद्र चांद सोम शशि,
0: चंद्र चांद सोम शशि।
1: समझ गई फातिमा?
0: जी हाँ अध्यापक जी, मैं अच्छी तरह समझ गई।
1: अब मैं विलोम शब्द सिखाऊंगा, ध्यान से सुनो और दोहराओ।
0: जी हाँ अध्यापक जी।
1: स्वामी सेवक,
0: स्वामी सेवक, गुरु लघु।
1: समझ गई फातिमा?
0: जी हाँ अध्यापक जी, मैं अच्छी तरह समझ गई।
1: अब मैं कुछ शब्द बोलूंगा, उनको तत्सम रूप बोलो।
0: जी हाँ अध्यापक जी।
1: बन वन,
0: बन वन,
1: रतन रत्न,
0: रतन रत्न,
1: कृपा कृपा,
0: किरपा कृपा।
1: सही उत्तर फातिमा। अब मैं कुछ शब्दार्थ पूछूंगा, ध्यान से सुनकर जवाब दो।
0: जी हाँ अध्यापक जी।
1: जग
0: संसार,
1: नाव
0: नौका,
1: अमोलक
0: अनमोल।
1: सही उत्तर फातिमा। आज का पाठ समाप्त हो गया।
0: मैं कविता अच्छी तरह समझ गई, आप भी मुझे अच्छी तरह समझाए। आपको बहुत बहुत धन्यवाद अध्यापक जी।
1: सुभाशिष।
2: మీరింత వరకు భక్తి పాఠ్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు, విద్యార్థిని నుజహత్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీ చెవుల వెంకటేశ్వర్ల బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు శ్రీ చెవుల వెంకటేశ్వరుల బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా రాజా ఈ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాటకు రచన సిరివెన్నెల.

కార్యక్రమముల తర్వాత నిర్ణయం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు రచన గణేష్ పాత్రో.

0: слышим?
1: కాలభైరవ పాడిన పాట అరవింద సమేత వీరరాఘవ చిత్రం నుంచి, సంగీతం తమన్.

0: మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు మనమందరం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం మన దేశానికి వచ్చిన స్వాతంత్ర్యమే. అలాంటి స్వాతంత్ర్యాన్ని మనకు అందించడంలో ఎంతో కీలకమైన మన చరిత్రలోనే అతిపెద్ద పోరాటమైన క్విట్ ఇండియా ఉద్యమం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1942 ఆగస్ట్ 8వ తేదీన మహాత్మాగాంధీ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని, మన దేశాన్ని మనమే పాలించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈ పోరాటం మొదలైంది. ఆ రోజు గాంధీగారు దేశ ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చారు. అదే డూ ఆర్ డై, అంటే సాధించు లేదా మరణించు. మన దేశానికి స్వేచ్ఛనైనా తీసుకురావాలి, లేదా ఆ ప్రయత్నంలో మన ప్రాణాలనైనా అర్పించాలి తప్ప బానిసులుగా బతకకూడదు అని ఆయన ఎంతో ఆవేదనతో, అంతే నమ్మకంతో చెప్పారు. ఆ మాటలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఎంతో లోతుగా నాటుకుపోయాయి. ఈ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఎలాంటి కోపాలు ద్వేషాలు కాకుండా కేవలం దేశం మీద ఉన్న ప్రేమ మాత్రమే కనిపించింది. గాంధీగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, మనం చేసే పోరాటం ఎప్పుడూ శాంతియుతంగానే ఉండాలి అని. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ప్రజలు అదే బాటలో నడిచారు. ఉద్యమం మొదలైన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం భయపడి గాంధీగారితో పాటు దేశంలోని ఎందరో పెద్ద నాయకులను జైల్లో బంధించింది. సాధారణంగా ఒక ఉద్యమానికి నాయకులు లేకపోతే అది అక్కడితో ఆగిపోతుంది, కాని ఈ క్విట్ ఇండియా ఉద్యమం విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే దేశంలోని ప్రతి ఒక్క సామాన్య పౌరుడు తన బాధ్యతను తెలుసుకున్నాడు. దేశాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమకు తామే నాయకులుగా మారారు. ఇళ్లల్లో ఉండే మహిళలు, చదువుకునే విద్యార్థులు, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, ఇలా అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం దేశభక్తిని మాత్రమే గుండెల్లో నింపుకుని బ్రిటిష్ వారికి ఎదురు నిలిచారు. మన తెలుగు నేలపై కూడా ఈ ఉద్యమం ఎంతో శాంతియుతంగా అంతే బలంగా సాగింది. తెనాలి, గుంటూరు, కృష్ణా వంటి ఎన్నో జిల్లాల్లో మన తెలుగు ప్రజలు ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ వారు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మన వాళ్లు మాత్రం ఎంతో ఓపికతో, పట్టుదలతో తమ నిరసనను తెలియజేశారు. ఈ ఉద్యమం మనకు నేర్పిన అతిపెద్ద పాఠమేంటంటే, మనమందరం కలిసికట్టుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించవచ్చు. ఎటువంటి తేడాలు లేకుండా భారతదేశంలోని ప్రజలందరినీ ఈ ఉద్యమం ఒకే తాటిపైకి తెచ్చింది. ఆ ఐక్యతే బ్రిటిష్ వారిని భయపెట్టింది, మన దేశాన్ని ఇక ఏమాత్రం పాలించలేమని వారికి అర్థమయ్యేలా చేసింది. నిజానికి క్విట్ ఇండియా ఉద్యమమే మన దేశ స్వాతంత్రానికి బలం.

మైన పునాది వేసింది. ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పాలనుకునేది ఒక్కటే, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ మనకి ఊరికే రాలేదు. ఎందరో మహానుభావులు తమ సుఖాలను, సంతోషాలను, ఆఖరికి తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడం వల్లే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఆ రోజు వారు పడిన కష్టాన్ని, చూపించిన దేశభక్తిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ మహనీయులందరికీ మనమిచ్చే గౌరవం ఏమిటంటే మన దేశాన్ని ప్రేమించడం మరియు దేశ ప్రగతి కోసం మనవంతు సహాయం చేయడం. సమాజంలో శాంతిని, ఐక్యతను కాపాడుకుంటూ మన దేశాన్ని మరింత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవడానికి మనం మరింత ప్రయత్నిద్దాం. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం పాడిన పాటను వింటారు.

ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రోజు గురించి తెలుసుకుందాం. అదే హ్యాపీనెస్ హ్యాపెన్స్ డే, అంటే సంతోషం కలిగించే రోజన్నమాట. ఈరోజు మనకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే, సంతోషం అనేది ఎక్కడో దూరంగా ఉండేది కాదు, అది మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే దాగి ఉంటుంది. ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు విన్నప్పుడు, మనస్ఫూర్తిగా నవ్వే ఒక చిన్నారిని చూసినప్పుడు, లేదా స్నేహితులతో కలిసి ఒక కప్ కాఫీ తాగినప్పుడు మనకు కలిగే ఆ అనుభూతే నిజమైన సంతోషం. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎప్పుడు ఏదో ఒక పరుగు పెడుతూనే ఉంటున్నాం. భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ, గతాన్ని తలుచుకుంటూ, ఈ క్షణంలో మన కళ్ళ ముందే ఉన్న సంతోషాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం. సంతోషమనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. మనం ఎంచుకునే ప్రతి ఆలోచనలో, మనం చూసే ప్రతి చూపులో అది ఉంటుంది. ఈరోజు మనం మన మనసులను ఒక్క క్షణం ప్రశాంతంగా ఉంచి, మన జీవితంలో జరిగిన మంచి విషయాలన్నిటినీ ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకుందాం. ఎదుటివారి మొహంలో సంతోషం చూడటం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు. ఒక చిన్న పలకరింపు, ఒక చిరునవ్వు, లేదా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మనం వారి రోజంతా సంతోషంగా మారేలా చేయవచ్చు. సంతోషం అనేది పంచే కొద్దీ పెరుగుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆ సంతోషాన్ని పంచుదాం. ఈ రోజున మనకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా ఉందాం. జీవితం ఇచ్చే ప్రతి క్షణాన్ని ప్రేమిద్దాం. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు ప్రతి కష్టం తర్వాత ఖచ్చితంగా సంతోషం వస్తుంది. ఆ నమ్మకంతో ముందడుగు వేద్దాం. ఇప్పుడు శివమణి చిత్రం నుండి హరిహరన్ మరియు కౌసల్య పాడిన పాటను వింటారు.

ఈరోజు ఇంటర్నేషనల్ ఇన్ఫినిటీ డే. ప్రతి సంవత్సరం 8వ నెలలోని 8వ తారీఖును అంటే ఆగస్ట్ 8న మనం ఈ రోజును జరుపుకుంటాం. 8 అనే అంకెను అడ్డంగా తిప్పితే ఇన్ఫినిటీ లేదా అనంతం అనే చిహ్నం ఏర్పడుతుంది. అందుకే ఈ రోజుకు అంతటి ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఇన్ఫినిటీ అనగానే మనకు మ్యాథ్స్, సైన్స్ గుర్తుకు వస్తాయి. లెక్కించలేనిది, కొలవలేనిది అని దాని అర్థం. కాని కొద్దిగా ప్రశాంతంగా ఆలోచిస్తే అనంతం అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, మన జీవితంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రకృతి మనకు అందించిన ఆకాశం, సముద్రం, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ అనంతత్వానికి ప్రతీకలే. ఈరోజు మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. మనలోని సామర్థ్యం కూడా అనంతమైనది. మనం అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మనపై మనకు ఉండే నమ్మకం, తోటివారిపై మనం చూపించే కరుణ మరియు ప్రేమకి కూడా ఎలాంటి పరిమితులు లేనివిగా ఉండాలి. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మన ముందు ఎన్నో అనంతమైన అవకాశాలు ఉన్నాయని ఈరోజు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు నుండి మనం మన పరిధులను దాటి ఎదగడానికి ప్రయత్నిద్దాం. ప్రకృతిలోని ఈ అనంతమైన అందాన్ని ఆస్వాదిస్తూ మన జీవితాలను కూడా అంతే అందంగా మార్చుకుందాం. ఇప్పుడు రిధమ్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ మరియు కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ మళ్లీ రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో

ఆంగ్లంలో మరియు సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: of equal justice. The 11th BRICS Culture Ministers meeting was held in Bhopal today under India's BRICS chairship. The meeting adopted the Bhopal Declaration aimed at strengthening cultural cooperation among BRICS member and partner countries. Representatives from 14 countries, including 10 BRICS members and 4 partner countries, took part in the meeting. The delegates discussed ways to promote cultural and creative industries. They also focused on creating more opportunities for artists. The meeting discussed using digital platforms to help artists reach wider markets. Protecting and restoring cultural heritage was another key focus. The Intermeteorological Department, IMD, has issued an orange color warning for heavy to very heavy rainfall over Rajasthan and Odisha today. According to the IMD, thunderstorms accompanied by lightning and gusty winds are expected to prevail over Lakshadweep, North Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal today. The IMD has also predicted heavy rainfall with thunderstorms and lightning in various parts of the country over the next 2 to 3 days. And with that, we end this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. అలాగే ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని చంద్రబాబు నాయుడు వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో మరో 2600 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, అందులో ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. ఇక గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై విస్తృత చర్చ కోసం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అంతర పంటలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎల్నినో ప్రభావంపై గుంటూరులో ఈరోజు నిర్వహించిన నీటిపారుదల శాఖ సలహా సంఘం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం నిర్వహించామని చెప్పారు. రైతులు ముందుచూపుతో ప్రత్యామ్నాయ వాణిజ్య

0: పంటలను ఎంచుకోవాలని కోరారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం శాస్త్రవేత్తలు అందించే సూచనలను పాటించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో ప్రభావం వల్ల రమారమి రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 48 నుంచి 58% వరకు కూడా రైన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. ఒక్క గుంటూరు జిల్లాలో చూసుకుంటే 38% రైన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. నిన్న 7వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులకి ఏ రకంగా మనం అంతర పంటలు ఏర్పరచుకోవాలి, లేకపోతే నీటి ఒత్తిడి లేనటువంటి పంటలను ఎలాగ మనం చేసుకోవాలి, వాటితో పాటు నీటి నిర్వహణ ఎలాగ అనేటువంటి అంశాల మీద ఒక చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
0: యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో రహదారి కాలువ పనులకు మంత్రి రామానాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని వారిని విమర్శించడం తగదన్నారు.

0: యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో రహదారి కాలువ పనులకు మంత్రి రామానాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని వారిని విమర్శించడం తగదన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండల కేంద్రంలో 2 కోట్ల 12 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని, 53 లక్షల రూపాయలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి భవన సముదాయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. విద్యా సంవత్సరం మొదట్లోనే యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు అందించడంతో పాటు డొక్కా సీతమ్మ పేరిట నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ పీఎంఆర్బిపి 2026 అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించామని విశాఖపట్నం జిల్లా బాలల సంరక్షణ అధికారి కె హరికృష్ణ తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండి 2026 జూలై 31 నాటికి 18 సంవత్సరాలు దాటని భారతీయ బాలబాలికలు ఈ పురస్కారాలకు అర్హులని చెప్పారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన బాలబాలికలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అర్హులైన బాలబాలికలు తమ స్వీయ నామినేషన్తో పాటు ఇతరులు చేసిన సిఫార్సుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, నామినేషన్లు కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. నైరుతి బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమం వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కృష్ణా జిల్లా పెడనలో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సహకారంతో 102 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పథకానికి ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా పెడన పట్టణంలో త్రాగునీటి సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సురక్షితమైన మంచినీటి సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడంతో పాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడమే తమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ వైకోమ్ నైడియాదేవి స్పష్టం చేశారు. ఈరోజు అమలాపురంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలోని 19 మండలాల తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అమలాపురం, కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో మొత్తం 22 ప్రత్యేక బియ్యం అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्राप्तवान्। नवदश वर्षीयः आशीषः तृतीय प्रयासे चतुस्सप्तति अधिक शून्य नव मीटर मितं व्यक्तिगतं सर्वोत्तम क्षेपं प्राप्य द्वितीय स्थानं संप्राप्तवान्। आशीषः अस्मिन् स्पर्धायां रजत पदकं प्राप्तवान्। सः नीरज चोपड़ा इत्यस्य पश्चात् द्वितीयः भारतीयः अभवत् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎలనినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు వాటి నివారణ మార్గాల గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గీతాలు వింటారు. 8:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు అందించే వివరాలు వింటారు. 8:15 ఈ వారం పార్లమెంటులో జరిగే ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 మధుర గీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ముందుగా రేపు ఉదయం 6:00 మరియు 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సత్యదేవుని సంకీర్తనలు మరియు క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో చేయూత అంశం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో గోరుచిక్కుడు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఆకాశవాణి మార్కపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా లిజనర్స్ గ్రీటింగ్స్ వింటారు. అనంతరం సినిమా పాటలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:30 బాలానందం కార్యక్రమంలో ఆకాశవాణి మార్కపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థుల ప్రసంగ పోటీల్లో పాల్గొన్న వారి ప్రసంగాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్క ప్రకేంద్రం డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్ మనవతి గారు రాశారు. ఆగస్టు 3 సోమవారం ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నాం, చాలా బాగుంది. అనంతరం సూక్తి ముక్తావళిలో విన్న సూక్తులు విలువైనవిగా ఉన్నవి అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు అతి త్వరలో వస్తున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, మేరా దేశ్ మహాన్. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఆగస్టు 2 ఆదివారం ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం, క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విశ్వాసం గురించి బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన రెవరెండ్ శ్రీ బాలశౌరి గారికి మా వందనాలు అందజేయండి. సాయంత్రం ప్రసారమైన జానపద గీతాలు విని ఆనందించాం. కళాకారులకు మా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఆగస్టు 3 సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. ఆగస్టు 4 మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి భక్తిగీతాలు విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సంకల్పం గురించి చక్కటి ఉదాహరణలు మా ముందుంచారు. ఉదాహరణకు భగీరథుడు గంగాదేవిని భూలోకానికి తెచ్చిన వైనాన్ని మా ముందుంచిన శ్రీ గోపాలరావు గారికి మా నమస్తే. 8:35 ప్రసారమైన భావలహరిలో వినిపించిన సినిమా పాటలు విని ఆనందించాం. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎల్బిఎస్ నగర్ భజన బృందం గానం చేసిన భజన గీతాలు మాకు నచ్చాయి. కార్యక్రమంలో రావా ఆంజనేయ అనే భక్తి గీతంతో పాటు మరిన్ని భక్తి గీతాలు విని ఆనందించాం, తరించాం. గానం చేసిన భజన బృందానికి మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. ఆగస్టు 5 బుధవారం శ్రీరామ గానామృతం భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సహనం, ఓర్పు గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ సుశర్మ గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఇదే రోజు సాయంత్రం ప్రసారమైన వింత పెళ్లి నాటిక మాకు ఎంతగానో నచ్చింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ నాటిక ద్వారా పాల్గొన్న కళాకారులకు, రచించిన శ్రీ విఎస్ రామారావు గారికి మా ధన్యవాదములు. ఆగస్టు 6 గురువారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం విని తరించాం. సూక్తి ముక్తావళిలో కాలప్రభావం గురించి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్తే అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. 3వ తేదీన సాయంత్రం 6:35 పూజాప్రసాద్ ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు బాగున్నాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణలో చాలా బాగుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం క్రీడావలోకనంలో వారంలో జరిగిన క్రీడల గురించి చాలా చక్కగా వివరించారు. మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో ఆంజనేయ స్వామివారి సుప్రభాతం విని తరించాం. సూక్తి ముక్తావళిలో సంకల్ప బలం గురించి గోపాలరావు గారు చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదములు. చేను ముచ్చట్లు కార్యక్రమం ప్రతిరోజు వింటున్నాము. ఎల్నినో ప్రభావం వల్ల ప్రస్తుత సాగులో ఉన్న పంటల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. 10 నిమిషాల సమయంలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా చక్కటి కార్యక్రమం అందించారు.

0: మంగళవారం రోజున చేను ముచ్చట్లు కార్యక్రమంలో స్వయం ఉపాధిగా కుందేళ్ల పెంపకం గురించి చాలా చక్కగా వివరించారు. ఉదయకిరణాలు కార్యక్రమంలో మూత్ర విసర్జన అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ బాలకృష్ణ గారితో పరిచయం చాలా బాగుంది. ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. డాక్టర్ గారికి సర్వదా కృతజ్ఞతలు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో కరుణశ్రీ గారి గురించి తెలుపుతూ చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన పాటలు వినిపించారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పోషకాల విలువ తెలుసుకో, లంచ్ బాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకో ఈ అంశం గురించి శ్రీలత గారు చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. అనంతరం వినిపించిన వెలుగు కిరణం కథానిక చాలా బాగుంది. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతాలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు. 4వ తేదీ 6:35 జానపద సంగీతంలో భజన కీర్తనలు చాలా బాగున్నాయి. 7:15 కిసాన్ వాణిలో చెరకు సాగు గురించి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయం. పరిచయకర్త నన్నం మధు గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమం చాలా బాగుంది. రాత్రి 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం చాలా బాగుంది. 5వ తేదీన 6:10 భక్తిరంజనిలో శ్రీరామ గాణామృతం వినిపించారు. విని తరించాం. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం బాగుంది. అనంతరం మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అభిప్రాయ మాలిక చాలా బాగుంది. 5వ తేదీన 6:35 వింతపెళ్ళి నాటిక చాలా బాగుంది. నిజంగానే వింతగానే జరిగింది. పెళ్లి నాటిక వింటున్నంతసేపు కడుపుబ్బా నవ్వుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. 6:10 భక్తిరంజనిలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం విని తరించాము. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు తెలుపుతూ చక్కటి కార్యక్రమం అందించారు. అనంతరం వినిపించిన పలు అంశాలు చాలా బాగున్నాయి. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో సామెతల్లో స్త్రీలు ఈ అంశం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాల గురించి సంపత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి చక్కటి కార్యక్రమం అందించారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాల గురించి పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి వెలువడిన ప్రత్యేక కార్యక్రమం చంపావతి నాటకం చివరి భాగం విన్నాను. ఇందులో రాంభట్ల నరసింహశర్మ గారి వాయిస్ చాలా చాలా బాగుంది. పద్యాలు రాగయుక్తంగా పాడారు. చక్కటి కార్యక్రమం అందించారు. ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్ డిఆర్ఎఫ్ఎం మీరు మేము ఆకాశవాణి మార్కాపురం పిన్కోడ్ 5233316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com SROTALAMATA srotalamata@gmail.com.
1: మీరింతవరకు డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
1: నేను లోకల్ చిత్రం కోసం సాగర్ రణీనా రెడ్డి కలిసి పాడిన పాట వింటారు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

ఆకాశవాణి మార్కెటింగ్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నిటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నిటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల

300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత గౌరవం సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్షా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక

0: పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
2: परम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం.
4: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్.
5: నమస్తే సార్.
4: సార్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తరచుగా వినబడేటువంటి పదం ఎల్నినో.
5: అవును సార్.
4: అంటే ప్రభుత్వం వారు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, అదేవిధంగా మరి వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఈ ఎల్నినో వల్ల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అనేటువంటి దాని మీద ఎక్కువ జరుగుతూ ఉంది చర్చ.
5: అవును సార్.
4: మా రైతులకు ఈ ఎల్నినో పంటలపై ప్రభావం ఎలా ఉంటుంది అనేది ముందుగా వాళ్ళకు చెప్దాం సార్. అయితే ఎల్నినో అంటే ఏమిటి, అది ఏ విధంగా సంభవిస్తుంది అనేటువంటి విషయాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
5: మొట్టమొదటిగా మనకు ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు బాగా వేడెక్కడం వలన క్రియేట్ అయ్యే ఒక వాతావరణ మార్పు మాత్రమే ఇది. యాక్చువల్గా ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశం లాంటి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి ఈ దేశం కాబట్టి ఇక్కడ దీని ప్రభావం అనేది అసాధారణంగా ఎక్కువగా తీవ్రంగా ఉండే పరిస్థితి కూడా ఉంది సార్. దీనివలన ఏంటంటే వర్షపాతం అనేది గణనీయంగా తగ్గటము, ఉష్ణోగ్రతలు ఉన్నదానికన్నా ఎక్కువగా ఉండటము, దీనివల్ల ఏంటంటే స్వల్పకాలిక పంటల కన్నా దీర్ఘకాలిక పంటలైనటువంటి వరి, చెరకు, పత్తి, అరటి, అదేవిధంగా పండ్ల తోటల మీద దీని ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంటలు కాబట్టి ఎక్కువ లాంగ్ సీజన్ క్రాప్స్ కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సార్.
4: ఓకే సార్. మరి ఈ ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై పడే ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
5: ఓకే సార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంటలపై పడే ప్రభావాలు ఏంటంటే తీవ్రమైన నీటి అద్దటి, అంటే వాటర్ స్ట్రెస్ అనేది బాగా తినడం. దీర్ఘకాలిక పంటలకు క్రమం తప్పకుండా మామూలుగా వాటర్ అనేది అవసరం సార్. ఎల్నినో ప్రభావం వలన వచ్చేసి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నేలలో తేమ శాతం కొంచెం ఎక్కువగా పడిపోవడం కూడా జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటడం జరుగుతుంది. మొక్క అనేది ఎదుగుదల కూడా క్షీణిస్తుంది. తద్వారా ఆటోమేటిక్గా కూడా దాని ఎఫెక్ట్ అనేది నీటి ఎద్దటి అనేది మనకు కనపడటం కూడా జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా వచ్చేసి పూత మరియు పిందె రాలిపోవటం, ఈ వాతావరణ పరిస్థితులు అనేవి వేడిగాలు ఇట్లాంటివి ఎక్కువగా ఉండటం వలన ఏంటంటే పంట లేదా పూత దశలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతల వలన లేకపోతే తేమ లేకపోవటం వలన వచ్చేసి పూత ఎండిపోవటము, పిందె రాలిపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కంది కానీ, పత్తి కానీ, మామిడి, బత్తాయి ఇట్లాంటి ఉద్యానవన పంటల్లో ఏంటంటే దాదాపు 30-50% వరకు కూడా ఈ డ్యామేజ్ అనేది పూత రాలిపోవటం ఇట్లాంటివి అనేది జరగటం, దాని ద్వారా దిగుబడేది 30-50% కూడా తగ్గే అవకాశం ఉంది సార్. తీవ్ర

0: ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది సార్. అదేవిధంగా వచ్చేసి చీడపీడలు మరియు తెగుళ్ళు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. వేడి మరియు పొడి వాతావరణం వలన రసం పీల్చే పురుగులైనటువంటి నల్లి గాని, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు ఇట్లాంటి ఈ వేడి వాతావరణంలో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పత్తిలో మేము చూస్తూ ఉన్నాం సార్, ఈ తామర పురుగు అనేది కొంచెం ఎక్కువ మేర కనపడతా ఉంది సార్. ఇది ఆకు అడుగు భాగంలో చేరి ఈ రసాన్ని అంతా పీల్చటము, తద్వారా ఈ వేడి వాతావరణం ఉన్నప్పుడే దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సార్. అదేవిధంగా నేలలో తేమ లేక వేరుకుళ్ళు, ఎండుకుళ్ళు ఇట్లాంటి తెగుళ్ళు కూడా సంభవించవచ్చు సార్. ఎందుకంటే ఈ వీటికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఈ వేడి పరిస్థితుల్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పంట ఎదుగుదల ఆగిపోవటం, అదేవిధంగా నాణ్యత క్షీణించటం. పంట ఎదుగుదల ఆగిపోవటం అంటే ఇప్పుడు మనకు చెరుకు ఇట్లాంటి పంటల్లో ఉన్నాయనుకో, గెనుపులు గెనుపుల మధ్య సైజ్ తగ్గటం, అంటే ఒక గెనుపుకు ఒక గెనుపుకు గ్యాప్ అనేది తగ్గి రావటము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ కూడా తగ్గిపోవటము, ఆటోమేటిక్గా పండ్లల్లో చూసుకున్నట్లయితే పండ్ల పరిమాణం తగ్గటము, గట్టిపడిపోవటము, టేస్ట్ తగ్గటము ఇట్లాంటివి కూడా ఈల్డ్ మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా ఎండిపోవటం. మామూలుగా ఇప్పుడు లాంగ్ సీజన్ క్రాప్స్ అని అక్కడ అనుకున్నాం కదా సార్, అవి ఎక్కువగా బోర్ల మీదనే లేకపోతే వర్షాధారం ఉన్నటువంటి చెరువుల మీద కూడా ఆధారపడుతూ ఉంటాయి. రెగ్యులర్గా మనకు వర్షం అనేది లేదు కాబట్టి ఇట్లాంటి వర్షాభావ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా బోర్లు కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది, చెరువులు కూడా నిండకుండా భూగర్భ జలాలు అడుగంటం కూడా జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనకు సరైన ఈ తేమ అనేది శాతం అందకపోవటం వలన కూడా భూగర్భ జలాలు ఎండిపోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సార్.
1: మరి మంది వర్షాధార ప్రాంతాలు కాబట్టి ఈ ఎలినో నష్టాలను తట్టుకోవడానికి అనువైన ఈ స్వల్పకాలిక పంటలు అంటే దీర్ఘకాలిక పంటలకు మరి నష్టం కలిగేటువంటి ఈ సందర్భంలో మరి స్వల్పకాలిక పంటలు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి సార్.
0: ఈ ఎలినో ప్రభావం అనేది ఇందాక చెప్పుకున్నట్టే దీర్ఘకాలిక పంటల మీద కొంత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మన డ్రై ఏరియాల్లో ఎక్కువగా వచ్చేసి తక్కువ నీటితో అదేవిధంగా స్వల్పకాలిక పంటల మీద కానీ మనం కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, రైతులు కానీ ఆరుతడి పంటల మీద ఎక్కువగా వస్తుందైతే మనం కొంత ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే స్వల్పకాలిక పంటలకు సంబంధించి చిరుధాన్యాలు మిల్లెట్స్ ఉన్నాయి కదా సార్, వీటిల్లో C4 క్రాప్స్ అని కార్బన్ 4 మాలిక్యూల్స్ను ఉపయోగించి కిరణ సంయోగక్రియ జరిగి ఇవి సర్వైవ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది సార్. వాటిల్లో వచ్చేసి చిరుధాన్యాల్లో ముఖ్యంగా సజ్జ, జొన్న, కొర్రలు ఉన్నాయి సార్. వీటిల్లో వచ్చేసి సజ్జ వచ్చేసి దాని పంటకాలం వచ్చేసి 70 నుంచి 85 రోజుల వరకు ఉంటుంది సార్. ఇది ఏంటంటే అత్యంత కరువును కానీ వేడిని కూడా తట్టుకొని మొక్క అనేది పెరగలదు, అదేవిధంగా ఈల్డ్ కూడా ఇవ్వగలదు సార్. అదేవిధంగా జొన్న వచ్చేసి 80 నుంచి 100 రోజులు పంటకాలం అనేది ఉంటుంది సార్. వీటిల్లో డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్, వాటిని కానీ మనం కానీ సాగు చేసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితిని తట్టుకొని ఈల్డ్ అనేది ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా కొర్రలు, రాగులు ఇవి కూడా 70 నుంచి 90 రోజుల వరకు దీని పంటకాలం ఉంటుంది సార్. 1-2 అడపాదడప వానలు పడినా కూడా ఈ పంట అనేది పంటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే తేలికపాటి నెలలకు కూడా ఈ పంటలు అనేవి కొర్ర అదేవిధంగా రాగి అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. ఈ మిల్లెట్స్తో పాటు పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి సార్, పల్సెస్ మనకు అపరాలు అంటుంటాం కదా, ఇవి అది వచ్చేసి పెసర, మినుము, అలసంద అదేవిధంగా కందులు కూడా వేసుకోవచ్చు సార్. వచ్చేసి పెసర వచ్చేసి 60 నుంచి 65 రోజులు సార్, డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీసు అదేవిధంగా ఒకేసారి కోతకు వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయి సార్. MGG 295, WGG 42 ఈ వెరైటీస్ ఉన్నాయి కదా సార్, ఇదైతే ముఖ్యంగా ఒకేసారి కోతకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా మినుములు కూడా 70 నుంచి 75 రోజులు దీని పంటకాలం ఉంటుంది సార్. ఇందులో కూడా డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీసు అదేవిధంగా ఎల్లో మొజాయిక్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్. వాటిలో రకాలు వచ్చేసి LBG 752, PU 31, అదేవిధంగా TBG 104 కూడా రకాలు ఉన్నాయి సార్. ఇవి కూడా బాగా సమర్థవంతంగా ఉంటాయి సార్. అదేవిధంగా అలసంద లేక బొబ్బర్లు వచ్చేసి 65 నుంచి 80 రోజులు ఉంటుంది సార్. ఇందులో ఏంటంటే లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండి నేలలోని తేమను సమర్థవంతంగా వాడుకొని ఇది సర్వైవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇలా పప్పు జాతి పంటలతో పాటు నూనె గింజ పంటలు కూడా, నూనె గింజల పంటల్లో వచ్చేసి నువ్వులు మనం శశాము క్రాప్స్ ఉన్నాయి కదా సార్, ఇది 75 నుంచి 85 రోజులు పంటకాలం ఉంటుంది. దీనికి అత్యంత తక్కువ నీరు అవసరం అవుతుంది సార్, దీనికి పెద్ద ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అదేవిధంగా బెట్ట పరిస్థితుల్లో కూడా ఇది సర్వైవ్ అయ్యి దిగుబడిని అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పొద్దుతిరుగుడు

0: కూడా 85 రోజుల నుంచి 90 రోజులు దీని పంట కాలం అనేది ఉంటుంది. దీంట్లో హైబ్రిడ్ రకాలు ఉన్నాయి సార్, ఈ డ్రౌట్ రెసిస్టెంట్ని కూడా తట్టుకొని పండించే రకాలు కూడా ఉన్నాయి. అవి కానీ సాగు చేసినట్లయితే మనం సమర్థవంతంగా కూడా ఈ స్వల్పకాలిక పంటలు ఏదైనా కూడా 3 నెలల లోపలే మనం దిగుబడి తీసుకునే పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే సార్, మరి బాగుంది. మరి ఈ ఎల్నినోను తట్టుకోవడానికి నివారణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని యాజమాన్య పద్ధతులు కానీ పాటించకపోతే చాలా నష్టం జరుగుతుంది సార్. కానీ ఈ యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే దాదాపు 90% వరకు మనం పంటను సేవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే తేమ సంరక్షణ, అంటే మనం మల్చింగ్ అని చెప్తా ఉంటాము. వచ్చేసి మల్చింగ్ రకరకాల మల్చింగ్లు ఉంటాయి సార్. పంట వ్యర్థాలతో వేసుకోవటము, ఎండుగడ్డి లేకపోతే ప్లాస్టిక్ మల్చింగ్ అని ఈ మధ్య సబ్సిడీ రూపంలో కూడా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు సార్. ఇవి కానీ మొక్క సాళ్ళ అమ్మటి అది మొదల దగ్గర కానీ కప్పి ఉంచినట్లయితే బయట ఉన్నటువంటి వేడికి నీరు అనేది ఆవిరవ్వకుండా అట్లానే తేమ శాతం అనేది తగ్గించకుండా ఉండటం వల్ల తేమను అనేది మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్, ఈ డ్రిప్ గవర్నమెంట్ కూడా 90% సబ్సిడీలో, ఎస్సీ ఎస్టీలకు అయితే 100%లో కూడా ఈ సబ్సిడీ అనేది డ్రిప్ ఇస్తుంది సార్. దీని ద్వారా ఏంటంటే మొక్కకు వేర్ల దగ్గర మాత్రమే, అంటే మొక్క మొదల దగ్గర మాత్రమే డ్రాప్ బై డ్రాప్ పడటం వల్ల కూడా దాదాపు 40 నుంచి 50% నీటిని కూడా మనం ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే రైతులు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే సర్ఫేస్ ఇరిగేషన్ నీటిపారుదలలాగా వాడుతూ ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అయితే తప్పనిసరిగా ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా పోషకాల యాజమాన్యం, వేరు వ్యవస్థ అనేది బలహీనపడటం వల్ల ఏంటంటే భూమిలో నుంచి న్యూట్రియంట్స్ అనేవి తీసుకోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే పైపాటుగా కానీ మనం కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి 13:045 పొటాషియం నైట్రేటు, ఎన్పికే 3:19 కానీ 3:17 కానీ, జింకు బోరాను ఇట్లాంటి స్ప్రేయింగ్ కానీ మనం కానీ చేసుకున్నట్లయితే మొక్కకు వేరు ద్వారా తీసుకోగలిగినప్పుడు పైపాటుగా ఇచ్చినట్లయితే మొక్క పోషకాలు సమర్థవంతంగా తీసుకొని దాని లైఫ్ని అనేది సర్వైవ్ చేసుకో. అదేవిధంగా విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవటం వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్ కానీ రైజోబియం కల్చర్తో కానీ విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా లేకపోతే విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళ వల్ల దాదాపు 30 నుంచి 35 రోజుల వరకు కూడా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది సార్. ప్రతి మీటింగ్లో కూడా రైతులకు చెప్తానే ఉంటాము. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ అయితే, హైబ్రిడ్స్ కానీ వెరైటీస్ అయితే వాళ్ళే కూడా విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు సార్. దీనికి దాదాపు 30 నుంచి 35 రోజుల వరకు మొక్క ఎటువంటి తెగుళ్ళ నుంచి రాకుండా కూడా కాపాడుతుంది సార్. అదేవిధంగా అంతర పంటల సాగు, అంతర పంటలు అంటే ఇప్పుడు కందితో కలిపి సజ్జ లేకపోతే జొన్న, ఒకసారి కంది వేస్తే 4 సార్లు సజ్జ వేసుకోవటము, అదేవిధంగా పత్తి మినుము లేకపోతే పెసరతో కలిపి ఇంటర్ సాగు చేస్తే ఒకవేళ ఒక క్రాప్ ఎఫెక్ట్ అయినా కూడా రెండో పంట కూడా మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇట్లా అంతర పంట సాగు చేసినా కూడా మనం ఒక పంట నుంచి పోయినా కూడా ఇంకొక పంట నుంచి కూడా మనం ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సమీకృత తేమ సంరక్షణ, అంటే ఇప్పుడు మనము చెప్తా ఉంటాం సార్, మేము రైతులకి తల్లి సాలు వేసుకోండి అని చెప్తా ఉంటాం. ఒక నాగలి డీప్ నాగలి సాలు కానీ వేసుకున్నట్లయితే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ డీప్ ఫర్రో లాగా ఉంటుంది కాబట్టి, గుంతలాగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అన్నీ కూడా దాని లోపలికి వెళ్ళి ఇంకి లోపల భూగర్భ జలాల్లో ఉండటం, తద్వారా వర్షాభావం సంభవించినప్పుడు దాని ద్వారా కొంచెం వేరు ద్వారా కూడా తేమ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పొడి విత్తనం, డ్రై సోయింగ్, వర్షాలు ఆలస్యమైనప్పుడు ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా పిఎండిఎస్ కూడా వేయమని చెప్తా ఉన్నారు సార్. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే పిఎండిఎస్ ద్వారా ముందలే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా కూడా మనం విత్తనాలు చదువుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిద్దో సఫిషియంట్ మాయిశ్చర్ ఉంటుందో ఆటోమేటిక్గా అవే జర్మినేషన్ అవ్వటము, దాన్నే క్రాప్గా కూడా రావటం కూడా జరుగుతుందని మనకు ఏపీసీఎన్ఎఫ్ ద్వారా కూడా గ్రామాల్లో రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సార్.
1: ఓకే సార్, బాగుంది. ఇందులోనే మరి నీటిని కూడా మనం ముందుగా సంరక్షించుకోవాలి. మామూలుగా ఇంతకుముందు అయితే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు పడ్డ నీటిని అంతా రైతులు పొలాలలోనైతేనేమి, అంటే చిన్న చిన్న కందకాలు తీసుకోకుండా ఫామ్ ఫండ్స్లో నీటిని సేవ్ చేసుకునేటువంటి పద్ధతి కొంతమంది పాటిస్తున్నారు. ఆ విధంగా చేయటం వల్ల కూడా మనము ఇలాంటి బెట్ట పరిస్థితులలో నీటిని వాడుకోవచ్చు. వాటికి సంబంధించి ముఖ్యమైన సూచనలు ఉంటే తెలియజేయండి సార్.
0: ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఫామ్ ఫండ్స్ తో కూడా దాదాపు 50% సబ్సిడీ కూడా ఇస్తున్నారు సార్. అదేవిధంగా చిన్న చిన్న కుంటలు అయితే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కూడా తోలుకోవడానికి రైతు సోదరులందరికి కూడా అవకాశం ఇస్తున్నారు.

0: కొంచెం ఏరియా ఎక్కువ ఉన్న రైతులు 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల దాకా ఉన్న రైతులు అయితే కొంచెం మొగ్గు చూపుతున్నారు కానీ సార్, మన దగ్గర ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే అంత మొగ్గు చూపట్లేదు సార్. ఎందుకంటే ల్యాండ్ అనేది కొంత వేస్ట్ అయిపోతుంది, మాకు ఉపయోగపడదు అనేటట్టు. కానీ 10 ఎకరాలు పైబడిన ఈ ఫామ్ పాండ్స్ తీసుకున్న రైతులు ఇట్లాంటి బెట్ట పరిస్థితుల్లో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సార్. 50% సబ్సిడీ, 50% సబ్సిడీ అంటే గవర్నమెంట్ చాలా ఆర్థికంగా ఉపయోగపడినాడు సార్. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉన్నప్పుడు ఆ కుంటలోకి తోడుకొని ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఉంటాయో అప్పుడు ఈ డ్రిప్ ద్వారా కూడా ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మాయిశ్చర్ స్ట్రెస్ ఏర్పడకుండా ఉండటం కోసం ఆ టైంలో కానీ మనం సఫిషియంట్ వాటర్ కానీ అందించగలిగితే మొక్కలు అనేవి సమృద్ధిగా పెరిగి ఈల్డ్ అనేది మనకు పుష్కలంగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే సార్, ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మరి ప్రభుత్వం వారు రైతులకు ఏ విధమైనటువంటి సహాయం అందిస్తుంది, రైతులు కూడా ఏ విధంగా వాటిని అందుకోవాలి, అంటే ఒక విధమైనటువంటి బీమా పథకం గురించిన కొన్ని వివరాలు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మనం ప్రభుత్వ స్థాయిలో వచ్చేసి సార్, మేము పొలం బిలుస్తుంది లేకపోతే ఇతర శిక్షణా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా వాతావరణంలో మార్పుల గురించి అనేది మాకు డిపార్ట్మెంట్ నుంచి హెడ్స్ నుంచి వచ్చిన సూచనలను బట్టి మేము ఫిబ్రవరి మార్చి మాసాల నుంచి కూడా తెలియజేస్తున్నాం సార్. ఈసారి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అదే నీటి నిల్వలను అనేది సమర్థంగా వినియోగించుకోవాలి, కరువు నివారణ ప్రణాళికలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది సార్. అదేవిధంగా మనము ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా అనేది కూడా గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది సార్. ఈ టైంలో ఈ వర్షాభావ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కానీ మనం కానీ పంటల బీమా కానీ చేయించుకున్నట్లయితే ఏదైనా విపత్తు అనేది తీవ్రంగా ఉన్నప్పుడు పంటలు అనేవి నష్టపోవడం జరుగుతుంది. అట్లాంటి టైంలో రైతును ఆర్థికంగా ఆదుకోవాలంటే ఈ ఇన్సూరెన్స్ కానీ మనం కానీ కట్టుకున్నట్లయితే ప్రభుత్వాలు అనేవి ఆర్థికంగా కూడా ఆదుకోవడానికి అవకాశం ఉంది సార్. మన ప్రకాశం జిల్లాలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక 6 పంటలను అనేది ఎంపికలు చేయడం జరిగింది సార్. ముఖ్యంగా వరి, తర్వాత కంది, మినుము, సజ్జ, నువ్వులు, ఎండుమిరప ఈ 6 క్రాపులను కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద వచ్చేసి పత్తి పంటను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. ముఖ్యంగా వరికి వచ్చేసి 860 రూపాయలు ఎకరాకు కట్టాలా, తర్వాత వచ్చేసి కంది వచ్చేసి 430 రూపాయలు, తర్వాత ఎండుమిరప వచ్చేసి 4500 రూపాయలు, మినుము వచ్చేసి 205 రూపాయలు, నువ్వులు వచ్చేసి 180 రూపాయలు, సజ్జలు వచ్చేసి 156 రూపాయలు ప్రీమియం కింద పే చేయాలి సార్. ఇవి వచ్చేసి మన సమీపంలోని మీ సేవా సెంటర్లు లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైతుల యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అదేవిధంగా ఫోన్ నెంబర్ తీసుకెళ్తే డైరెక్ట్గా కూడా వాళ్ళు ప్రీమియం చెల్లించి మనం నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి పంటను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. దీనికి ఎకరాకు వచ్చేసి 2100 రూపాయలు సార్. ఇది వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ఆధారంగా మనకు క్లెయిమ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఈ నెలలో తేమ శాతం ఎంత ఉంది, అదేవిధంగా ఉష్ణోగ్రత ఎంత ఉంది, వర్షపాతం ఎంత ఉంది, అన్నిటినీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా తీసుకొని దాని ఆధారంగా మనకు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ఉన్నటువంటి పంటలకు వచ్చేసి మాత్రం దిగుబడి ఆధారంగా మనకు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. గత 5 సంవత్సరాలు యావరేజ్ తీసుకోవటము, ఆ 5 సంవత్సరాల్లో ఎంత పడింది, ఈ సంవత్సరంలో ఎంత పడింది అనేది దాన్ని బేస్ చేసుకొని క్లెయిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ఇది ప్రభుత్వం ద్వారా చాలా ప్రతిష్టాత్మకంగా రైతును ఆదుకోవడానికి తీసుకున్న నిర్ణయం సార్. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పంటలను బీమా చేయించుకోండి, ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకోవాలంటే ఇది సరైన పథకం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు మీరు వేసిన పంటను బీమా చేయించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సార్.
1: ఓకే సార్, ఎలినినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి రైతు సోదరులకు చాలా విలువైన సమాచారం అందించారు గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం సార్, ధన్యవాదాలు.
0: నమస్తే సార్, ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వివిధ పంటల్లో జింకు సూక్ష్మ పోషక లోపం, దాన్ని సవరించుకునే విధానం గురించి తెలుసుకుందాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, జానపద గీతాలు వింటారు.
2: చంద్రగిరి.

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం కోసం ఐశ్వర్య ఆదిత్య కలిసి పాడిన పాట వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం

ప్రయోజనాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఇండియన్ ఆర్మీ 125వ షార్ట్ సర్వీస్ కమిషన్ లా కోర్స్. భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 125వ షార్ట్ సర్వీస్ కమిషన్ అడ్వకేట్ జనరల్ బ్రాంచ్లో జేఏజీ ఎంట్రీ స్కీమ్ కోర్సులో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత లా గ్రాడ్యుయేట్స్ నుండి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 17వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాలు జేఏజీ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్స్ ఖాళీల సంఖ్య 10. అర్హతలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన కళాశాల నుండి ఎల్ఎల్బి డిగ్రీలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణతతో పాటు డిసెంబర్ 2025లో నిర్వహించిన క్లాట్ పీజీ 2026 పరీక్షకు హాజరై చెల్లుబాటు అయ్యే స్కోర్ కార్డ్ కలిగి ఉండడం తప్పనిసరి. వయోపరిమితి 01/01/2027 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలి. జీతం 56,100 నుంచి 177,500 రూపాయలు. ట్రైనింగ్ స్టైఫన్ 56,100. ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రాడ్యుయేషన్ మార్క్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 17/01/2026. ఇంటర్వ్యూ కేంద్రాలు: ప్రయాగ్రాజ్, భోపాల్, బెంగళూరు, జలంధర్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు వివరాలు: డిజిటల్ బ్యాంకింగ్ 19 ఖాళీలు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ 88 పోస్టుల ఖాళీలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 16 పోస్టుల ఖాళీలు, సెక్యూరిటీ 54 పోస్టులు, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ 14 పోస్టులు, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ ప్లానింగ్ 15 పోస్టులు. విద్యా అర్హత: పోస్టును బట్టి డిగ్రీ బీఈ లేదా బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ, సిఏ, ICWA, పీజీ లేదా సంబంధిత అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 23 నుండి 43 సంవత్సరాల మధ్య. పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. అనుభవం: సంబంధిత విభాగంలో 2 నుండి 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: అధికారిక వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా కెరియర్స్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 26/06/2026. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి, అందరిని అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళాలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ప్రయోజనాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం.
1: సామాన్యులకు బీమా ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో ఎలా చేరాలి, ఎంత ప్రీమియం కట్టాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా మరణించినా లేదా వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతో 2 లక్షల ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని 2015లోనే కేంద్రం తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 34.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అందులో 115,000 కుటుంబాలు 2,302 కోట్ల ఆర్థిక లబ్ధి పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి అర్హతలు ఏంటంటే, 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరేందుకు అర్హులు. బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతా ఉన్నవారెవరైనా ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించవలసి ఉంటుంది. ఒకవేళ అనుసంధానం చేయకపోతే కేవైసీ చేయించడం తప్పనిసరి. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉంటే ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే పథకాన్ని నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ 2 ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ 1 మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరు విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. భారతదేశంలో పొదుపు ఖాతా ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులే. ఈ పథకం 1 సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. 1 జూన్ నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రతి ఏడాది 1 జూన్లోగా ప్రీమియం మొత్తం ఆటో డెబిట్ ద్వారా రెన్యువల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే రద్దు కోసం బ్యాంకును కోరాలి. కొత్తగా ఈ పథకంలో చేరే వారికి 1 జూన్ నుంచి మే 31 వరకు కవరేజ్ లభిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం నామమాత్రపు ప్రీమియమే. సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో సురక్ష బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం 12 రూపాయల ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. గతేడాది నుంచి ప్రీమియంను 20 రూపాయలకు పెంచారు. ఆటో డెబిట్ ద్వారా బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ప్రతి సంవత్సరం 1 జూన్లోగా పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో జాయిన్ అయ్యేవారు ప్రీమియం మొత్తాన్ని ప్రతి సంవత్సరం ఖాతా నుంచి ఆటోమేటిక్గా తీసుకునేందుకు బ్యాంకులకు అనుమతించాలి. ఇక బీమా హామీ విషయానికి వస్తే, పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యం చెందినా 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే 1 లక్ష బీమా పరిహారం లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సమయాల్లో వారి కుటుంబానికి ఎలాంటి బీమా ప్రయోజనము లభించదు. అదే హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ పథకం ఎలాంటి సందర్భాల్లో రద్దవుతుందంటే, ప్రీమియం డబ్బును ఆటోమేటిక్గా బ్యాంకులు తీసుకునేందుకు అనుమతించాలి. ఒకవేళ డెబిట్ అయ్యే సమయంలో తగినంత బ్యాలెన్స్ ఖాతాలో లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది. బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతా రద్దయినప్పుడు లేదా మూసివేసిన సందర్భాల్లో పాలసీ రద్దవుతుంది. చందాదారుని వయసు 70 సంవత్సరాలు దాటిన తర్వాత బీమా వర్తించదు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దాన్ని ధృవీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లయితే ఈ పథకం కింద క్లెయిమ్ మంజూరవుతుంది. ఆత్మహత్య మినహా రోడ్డు ప్రమాదం, హత్యకు గురి కావడం లేదా ఏ ఇతర కారణాల ద్వారా మరణాలు సంభవిస్తే ఆ మరణాన్ని

0: పోలీసులు ధృవీకరించాలి. క్లైమ్ ఫారానికి ఒరిజినల్ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్ లేదా వైకల్యం ఉంటే సివిల్ సర్జన్ జారీ చేసే వైకల్య ధృవపత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొన్నింటికి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా జత చేయాలి. ఒకవేళ పాలసీ తీసుకున్న సమయంలో నామినీ తెలుపకపోతే వారసుడు క్లైమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. పూర్తి చేసిన క్లైమ్ ఫారంను ప్రమాదం జరిగిన రోజు నుంచి 30 రోజులలోపు బ్యాంకు శాఖకు సమర్పించాలి. ఈ పథకంలో చేరడానికి https://www.jansuraksha.gov.in వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో అడిగిన వివరాలన్నింటినీ రాసి బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో అందించాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకోసం మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. అందులో ఉన్న ఇన్సూరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ప్రీమియం చెల్లించడం కోసం మీ బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి. అన్ని వివరాలు తనిఖీ చేసుకొని నిర్ధారించుకొని కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి. అనంతరం డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ పాలసీ రసీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో రెఫరెన్స్ కోసం దీన్ని భద్రపరచుకోవాలి.
1: మీరింతవరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ప్రయోజనాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో లీడర్ చిత్రం కోసం నాకాష్ అజీజ్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కుపురం కేంద్రం. ఈ వారం పార్లమెంటులో జరిగే ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ఉంటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. వార్తల వివరాలు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలను కేంద్ర బిందువుగా ఉంచుకోవాలని, తమ చర్యలు దేశంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తాము ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి తరం ఆ సమయానికి సంబంధించిన నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని, తనదైన దేశ బాధ్యతను మోస్తుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती है और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने

0: जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा।
1: అదే విధంగా దేశంలో ఆవిర్భవిస్తున్న నూతన రంగాలు యువతకు నూతన అవకాశాలను అందిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో పోల్చుకోవద్దని, అభివృద్ది చెందేందుకు ప్రతిరోజు శ్రమించాలని విద్యార్థులను కోరారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల వంటి రంగాలను ఆయన ఉదహరిస్తూ, భారత్ అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భర్త సాధించే దిశగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రయాణం వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
0: सेमी कंडक्टर सेक्टर का उदाहरण भी हमारे सामने है। जब हमने इस दिशा में कदम बढ़ाया तो कुछ लोगों ने सवाल उठाए, कहा गया भारत ये नहीं कर पाएगा, लेकिन आज पहली सेमीकंडक्टर यूनिट्स में प्रोडक्शन शुरू हो चुका है और मैं साफ मानता हूं चिप से लेकर के शिप तक सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा। और कहीं कोई युवा पूरे आत्मविश्वास से कह रहा है First in my bloodline to make a chip in India.
1: న్యాయ వ్యవస్థను ఆశ్రయించలేని ప్రజలకు న్యాయం అందించడమే నిజమైన న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇండోర్లో ఈరోజు జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వెస్ట్ జోన్ ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలన్నారు. సాంకేతికత దూరాలను తగ్గించి న్యాయ సహాయాన్ని విస్తరించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని తెలిపారు. చట్టపరమైన అవగాహనను సంక్లిష్టమైన చట్టపరమైన పదజాలంలో కాకుండా ప్రజలకు అలవాటైన భాషలోనే తెలియజేయాలని సూర్యకాంత్ పేర్కొన్నారు. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్యూసీ ఎఫ్డీసీ నూతన కార్యాలయ భవనాన్ని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రెసిలియన్స్ అనే అంశంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించడంతో పాటు 6 సహకార బ్యాంకుల ప్రతినిధులను అమిత్ షా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. అన్ని సహకార బ్యాంకులు అంబ్రెల్లా సంస్థలో సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఎస్ఓసీలో చేరాలని పిలుపునిచ్చారు. సమృద్ది భారత్ను నిర్మించాలంటే భారతీయులు స్వయంగా సమృద్ది చెందాలని అమిత్ షా తెలియజేస్తూ
2: మేరా జో కోఆపరేటివ్ కా సమజ్ హై బడా వ్యాపార్ కర్నే కే లియే छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है। अमूल आज 1,25,000 करोड़ का व्यापार करता है। इप्को, क्रिप्को, एक जमाने में लिज्जत पापड़, ये किसी में भी पूंजी का निवेश 50 रुपया से ज्यादा नहीं है और आज अमूल विश्व का खाद्य पदार्थों का सबसे ज्यादा लोकप्रिय ब्रांड व्यापार कर रहा है।
1: నావికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర నౌకాయానం, ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ స్పష్టం చేశారు. ముంబైలో ఈరోజు జరిగిన నావికుల భద్రత, రక్షణ, సంక్షేమం జాతీయ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి, ప్రపంచంలోనే అగ్రగామి నావిక దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర డిజిటల్ మ్యారిటైమ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఈ సముద్రను కూడా ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ప్రకటించింది. భారతీయులందరూ ఎలాంటి లావాదేవీ రుసుములు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని పీసీఐ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. యూపీఐ విశ్వసనీయతను కాపాడేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, ఎన్సీపీఐ, ఆర్బీఐలు సాంకేతికత, సైబర్ భద్రత, మోసాల నిరోధం, ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెడుతున్నాయని పీసీఐ తెలిపింది. వ్యాపారులు చెల్లింపుల సేవా సంస్థల మధ్య జరిగే వ్యాపార ఒప్పందాల ఆధారంగా వర్తించే మర్చెంట్ సర్వీస్ ఛార్జీల వలె వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రతిరోజు మిలియన్ల మంది పౌరులు ఉపయోగించే అత్యంత కీలకమైన జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయంగా మారిందని పీసీఐ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఒక ప్రైవేటు బస్సు ప్రమాదంలో 7 మరణించగా మరో 11 గాయపడ్డారు. చురా శాసనసభ నియోజకవర్గంలోని తిస్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగఢ్ వద్ద చలువంజ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైరాగఢ్ నుండి చంబా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు చలువంజ్ మోర్ వద్ద రోడ్డు దిగి కింద ఉన్న మరొక రోడ్డుపై

0: పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. గాయపడిన వారిలో ఆరుగురిని మెరుగైన వైద్య చికిత్స కోసం చంబాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చంబా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ సక్లాని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఓనం పండుగ సందర్భంగా రైల్వే శాఖ కేరళ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక రైలు సేవల సంఖ్యను 112 పెంచింది. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కేరళకు నడుపుతున్నారు. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం పండుగ రద్దీని తగ్గించడానికి 14 నుండి 6 మధ్య రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. తూర్పు ప్రాంత రాష్ట్రాలలో కూడా ఓనం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. భారతదేశం అధ్యక్షతన భోపాల్ నగరంలో ఈరోజు 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో భోపాల్ డిక్లరేషన్ను ఆమోదించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా మొత్తం 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాత్రికేయులతో మాట్లాడుతూ సాంస్కృతిక సహకారానికి భోపాల్ సమావేశం ఒక ఆచరణాత్మకమైన భవిష్యత్ దృక్పథంతో కూడిన కార్యాచరణను అందించిందని చెప్పారు. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దక్షిణ కొరియాలోని అసన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ అస్మితా చాలిహా మహిళల సింగిల్స్ ఫైనల్కు చేరుకుంది. ఈరోజు జరిగిన సెమీఫైనల్లో అస్మిత మరో భారత క్రీడాకారిణి రక్షిత రామరాజన్ను 21-13, 16-21, 21-13 తేడాతో ఓడించింది. వాతావరణం. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విద్యార్థులు వికసిత్ భారత్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను అర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా RX 100 చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: Jantri, and he was accompanied on the tabla by Shri Malemallesh Hugar Desai Kallur.
1: यह कार्यक्रम आकाशवाणी के धारवाड़ केंद्र में रिकॉर्ड किया गया और आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
0: This program was recorded earlier in the studios of Akashvani Dharwad and relayed from Akashvani Delhi.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు
4: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.